0: నిరీక్షణ మహిళ. టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులుంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలల్ను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్లు పాడైపోతున్నాయని మా అమ్మా నాన్న మాత్రం చాలా బాధపడేవారు.
1: మరో రకమైన వరదలు కూడా రావచ్చు, వాటికి నీళ్లకు ఏ సంబంధమూ ఉండదు. అవి మనల్ని ఎంతగా ముంచేస్తాయంటే ఇక మనకు ఏమాత్రం జీవించాలన్న ఆశ ఉండదు.
0: దాన్ని కృంగుదల లేక డిప్రెషన్ అని అంటాము. నేను కూడా డిప్రెషన్తో బాధపడ్డాను కాబట్టి ఒక విషయాన్ని చెప్పగలను. దాన్ని జయించడం అంత సులభం కాదు. మీకు కూడా చాలాసార్లు కష్టాలు అనే వరదలలో బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కాని నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే భాగంలో వారు చెప్పే సలహాలను విందామా?
2: ఒక మహిళ కృంగుదలలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. నిజానికి కృంగుదల అనే ఈ బాధ చాలామందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కృంగుదల అని నేను చెప్తున్నప్పుడు దానర్థం ఒక వ్యక్తి ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి ఈ సమస్య ఉంటే, స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం, అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం లేక ఎక్కువ కాలం జబ్బు పడడం లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీకు కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధభావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్ను గూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిలు చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు. మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే, మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే, మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు, తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతట మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరత ఉంటే, మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: శ్రోతలు విన్నారు కదా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని గూర్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గూర్చి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గూర్చి నాకు ఒక లోతైన గౌరవ భావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు, కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గూర్చి మరియు చింతలను గూర్చి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది, తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకొన్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుళ్ళు ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గురిచే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకము నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభావము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతి బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకముంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకముంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి, నన్ను బయటికి లాగండి. తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
2: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
3: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయపరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును

0: నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
1: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
2: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
1: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
2: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
1: ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
2: కన్లున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
1: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
2: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు వస్తున్నారు?
1: క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు.
2: మీరు ఆయనకు దొరికేలా ఉండాలి గాని ఎందుకు తప్పిపోతున్నారు?
1: యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు.
2: మీ పాపాల నుండి విముక్తి పొందే అవకాశముండగా మీరు పాపాలను మీలోనే ఎందుకు దాచుకుంటున్నారు?
1: మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను అని దేవుడు చెప్తున్నాడు.
2: దేవునితో పరలోకంలో ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
1: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసుప్రభు చెప్పాడు.
2: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
1: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు, మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు, మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు, మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
2: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి, మీకు తగిన సహాయం చేస్తాము.
1: మళ్లీ వచ్చే వారం నిరీక్షణ మహిళా సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
3: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

క్రీస్తుయేసు జన్మకు నిదర్శనంగా వెలిసిన తార జన్మ ధన్యం. ఆ తారను వెంబడించిన వారి గమ్యం ధన్యం. ఆ తార మన ఇంటిదాకా రావాలని, ఆ సందేశాన్ని మనకు కూడా స్వయంగా చెప్పాలని కోరుకుందాం.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధ, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

0: ఈరోజు మనం ధ్యానిస్తున్నామండి. ఎంతో ప్రాముఖ్యమైనది ఈ మాట. చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యూ సో ఇస్ వాట్ యూ రీప్. దేవుని వాక్యంలో చూస్తానండి, ఈ మాట చూసినప్పుడు ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమని ఉంది చూడండి.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో.
0: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగ ఉంటావంట?
1: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
0: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవోదేశ కాండం 5:16 వచ్చింది.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు.
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వేగట్టిగా అదర్ ఇంపోర్ట్ క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్ అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడ నిర్గమ కాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుని చూడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యువర్ సీయింగ్ సక్సెస్, యువర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం. యువర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం ఉన్నప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ లివ్ లాంగ్, ఐ వాంట్ డై. అందుకనే వాక్యం ఉండే ఐ మెన్షన్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా సమాధానముతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యూ ఒబే యూ విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ 1. దేవుని వాక్యానికి వింటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నాం తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రో వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నామో అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అదిగా బెత్తం వాడమన్నాను, ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా దబా దబా బాధ. అర్థం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థం పడతాం లేకుండా పిల్లల్ని బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు. ఈవిని ఇమానం మాత అంటారు కదా, దబ్బు దబ్బు దబ్బు దబ్బు బాధేస్తారు. అర్థం పడతం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి చెప్పి కొడతాడు. చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుర్తిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించిన తండ్రే శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట, వద్దులే కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డూ దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లో అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్ బిడ్డ చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా. తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్ లో కూడా చదువుతాం, చాలా బాగుంది ఇంగ్లీష్ లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
1: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఎప్పుడైనా గడ్డపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా పటా పటా అని కొట్టాలి. ఏం చేస్తామంటే క్లీనప్ చేస్తారా? ఏం క్లీన్ చేస్తారు? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో, నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార, ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమనుంది ఫూలిష్నెస్ అన్న మాటకి?
1: మూఢత్వము
0: అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. ఎవడి మాట విండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనము విర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్ చూస్తానండి, 22:6.
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే ఎవరు ఏదో నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాల లోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాల లోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుకుంటున్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే. సెవెన్ ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టాయి. ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళాం. ప్రపంచంలో ఏ పరిస్థితులు ఆయన పెట్టు. 7 సంవత్సరాలు నా దగ్గర పెరిగితే చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ Without the child being angered, you are disciplining. How can it be possible? Yatranu sikottagalutho, yatranu tettagalutho, and also instruct. Ee maata chuste, this is what Indra nenu cheppindi. First, vaadito maatladu. Nenu kottabothna. Nuvu telusa? Nuvu chesin palana. Devunu vaakyam cheptundi ila undakoddu. Devunu vaakyam cheptundi ila undakoddu. Idigo, mana kutumba paddhati idi kaadu. Nuvu ala chesa kabatti నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను, టైం చాలవు, కానీ నిర్గమ కాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే తండ్రులు, కుటుంబం, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడు రా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కాని పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైమ్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైమ్ ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అన్నదప్పుడు బిడ్డలు ఒంటరి కొండకుండా, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరి కొంట ఒంటరి కొంటారంట. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాస్ షీ మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడ ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడీ కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు కలుగుతాను.

ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి. ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు పోతే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు. నేను డాక్టర్ని అవుతా. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాలో హక్కు నాది. కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా? నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగొన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా? దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారా? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి. నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు. తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే, కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా? నా బిడ్డ అన్న ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం. పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతికి నేర్పిస్తున్నారా? ఆ రీతికి పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా, నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా. ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను, చూడదు, నేనున్నానుగా, ఇదిగో మా అమ్మ ఉంది. దా డూ యూ థింక్ మదర్ ఇన్ లాస్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ? బై ఆల్ ద మీన్స్ అవుట్ ఆఫ్ 1000%, నాట్ ఈవెన్ 1000,000,000.1%, ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ద రికార్డ్ షోస్ ఇట్. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నానంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీఈస్ యువర్ హస్బెండ్. ఆనర్ హెమ్. Win him with love, not with argument. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులే మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు. పెళ్ళికి ముందు ఎలా ఉండాలి? చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్, తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల, అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేదే టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతాం, తిడతాం, దూషిస్తాం, అంటే చూసాడనుకో, రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. So you're creating the mini me's. Be careful. Tallulu kuda ade mee bhartanni ela gauravistunnaru, mee bettalu ade chustunnaru. Nee bhartanni neevu gauravinchukonna, nee bettalu ninnu gauravincharu, vaaru bhartanni gauravincharu. You see, we talk about respect has to be earned. How is that you're living respectfully for them to respect you? How is that you're living honorably for them to honor you? Bible talks about very clear. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు ఎరు

నొక్కక తెలియజేయబడక చెప్పక వినక మాట్లాడిన మాటలు చేసిన పనులు చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి. చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా. ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి. నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి. కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలాగుంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తున్నాడు ఈ మాట. ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నాను కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్. మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పుడు నుండి కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారని వెరుగున దేవుడు, తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనా, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాక్ మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా, తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవ, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవ, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడే ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా. ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమే ఘనంగా ఉండాలని వేడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా. ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి. అయ్యా, ఒకరిని ఒకరు ఘనపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా,
హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా, లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దైత్యమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు దేవా. నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేస్తున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసేది తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకున్నారు, ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని విడుకుంటానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా, నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు. ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారు, ఎట్టి సమస్యలతో వచ్చున్నారు, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా, నీ ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి, నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడిగితే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవ నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్క హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే దేవా. అన్ని విషయంలో ఫలించే వారుగా అయ్యా, ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమాత్మై జీవించే వారుగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవుళ్ళో ఎదుగుచు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు. చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుళ్ళో బలపరచాలని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. గమ్యం తెలియక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు పొసగట్లేదు. ఎన్నో స్థలాల్లో ఆర్థికమైన లోటులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఇంత భయంకరమైన లోకంలో మనకొక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ యేసు ప్రభు. ఆయన చేయపట్టుకొని మనం జీవించవచ్చు. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ జీవించవచ్చు. ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మారు మనసు పొందిన అనుభవంలోకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి మారు మనసు అనే మాట వింటే ఇష్టం ఉండదు. మనం అందరం కూడా ఆదాము అవ్వల నుండి పాపిష్టి రక్తంలో మనం జన్మించాం. దేవునికి అయోగ్యమైన స్థితి గతులలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పుట్టుకలోనే ఒక పాపపు రక్తం మనలో ప్రవహించడం ఆరంభించింది. ఏ రక్తంలోనే పుట్టుకలోనే మరణం కూడా ఇమిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ రక్తాన్ని జీవితాన్ని శుద్ధీకరించి దేవునికి ఇష్టమైన జీవితంగా చేసుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమవుతాం. సాధారణంగా ఈ మాట నేను తరచుగా చెప్తూ ఉంటాను. రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు మనం బిడ్డలం. అలాగే మన రక్తాన్ని బట్టి మన బిడ్డలు మన బిడ్డలు. అది ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆ తండ్రి మంచోడు కావచ్చు, తల్లి చెడ్డది కావచ్చు, తండ్రి తాగుబోతు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జైల్లోకి వెళ్ళి రావచ్చు. తండ్రి తండ్రి, మీ నాన్న ఎవరు అంటే ఆ పేరే చెప్పాలి. మీ అమ్మ ఎవరు అంటే ఎంత మంచిది కాకపోయినా ఆ పేరే చెప్పాలి. ఇది ఈ లోకపు మనుగడ, ఈ లోకపు పోకడ. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన పాపానికి శిక్ష వేసి ఆ దైవ కుమారుడు మన శిక్షను భరించడానికి తన విలువైన రక్తాన్ని కార్చి మనకి పాప పరిహారం ఇచ్చి నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఈ లోక పరిస్థితుల్లో జన్మించిన వ్యక్తి నిత్యత్వానికి లేక దేవునికి వారసులవ్వటానికి యేసు ప్రభు వారు చిందించిన సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కుంటారు. తమ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటారు. గత జీవితాన్ని తుడిచివేయమని అడుగుతూ ఉంటారు. అదే మారు మనసు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా రక్తాన్ని నా యొక్క జీవితాన్ని మార్చమని అడిగి ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించడం మారు మనసు. అయితే మారు మనసు పొందినంత మాత్రాన సరిపోదు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఓ వ్యక్తి నిజంగా కన్నీటితో ప్రార్థించుకొని యథార్థంగా జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివసించడానికి వస్తారు. మన జీవితాన్ని అప్పటి నుండి కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆయన నాయకత్వంలో మన జీవితాలు నడిపిస్తారు. అలా కాకుండా మారు మనసు పొందానని చెప్పుకుంటూ గత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా నరికి అగ్నిలో వేయబడును అని ఉంది. అది మత్తయి సువార్త 3:10 ఆ మాట మనకి కనిపిస్తుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, దేవుని కొరకు పవిత్రమైన జీవితం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, ఇలాంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తరచుగా చెప్పే ఒక ఉపమానం ఏంటి అంటే, ఒక లైన్ గీసుకొని దేవుణ్ణి ఎరక్క ముందు లేక మారు మనసు పొందక ముందే ఎలా జీవించామో రాసుకొని, మారు మనసు పొందాక మనం ఎలా జీవించాలో కూడా రాసుకొని, ఆ రీతిగా జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రతిదినము కూడా కోరుకుంటూ ఉంటాం. అదే మన ప్రార్థనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినములు చెడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ భక్తిలో లేక బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఒకే ఒక జీవితం. ఈ జీవితం అంతమైన తరువాత ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు వెంటనే ఉండదు, కానీ మనిషి ప్రవర్తించిన విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మొట్టమొదటి అంశం చెప్పాను కదూ, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందిన వ్యక్తి అయి దేవునికి యేసు రక్తం ద్వారా అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి దత్తత చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలైనా మన సమస్యలైనా దేవునికి ధైర్యంగా చెప్పుకోగలం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇక దేవునితో మాట్లాడడానికి ఏ మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలమైన తరువాత, ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన తరువాత, ఆయన మన మంచి కాపరిగా మనల్ని గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలో నివసించడానికి వస్తారో, ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా మీ జీవితాన్ని దేవునికి ఇమ్మని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటారు, అప్పుడే కాదా అంటే ఇంకొంచెం టైం, అంటే ఇంకొంచెం నేను సైతాని కింద జీవిస్తానా, ఇంకొంచెం నేను పాపంలో ఆనందిస్తానా. చాలామందికి మారు మనసు అనే పదము ఇష్టం ఉండదు, దేవునికి జీవితం ఇమ్మంటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మనం పీల్చే గాలి ఎవరిది, మనం అనుభవించే సృష్టి ఎవరిది, నువ్వు అన్నం తింటున్నావంటే ఆ అన్నం ఎవరు సృష్టించారు, ఆ వరిని ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు, మనం తినే పండు ఎంత బాగుందా అనుకుంటే ఎవరు సృష్టించారు. సమస్తం దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా అనుభవిస్తూ, ఇది దేవుడు ఇచ్చిన జీవితం, జీవితం నీది కాదు, జీవితం నా జీవితం నాది కాదు, దేవుడిది, దేవునికి ఇవ్వడానికి నీకు బాధేంటయ్యా అని అడుగుతూ ఉంటాను. ఒకవేళ దేవునికి మన జీవితం అర్పించకపోతే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది భయంకరం. ఒక తోడు కానీ, ఒక భద్రత కానీ, ఒక నిరీక్షణ కానీ లేని జీవితంలో మీరు జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం దేవుని బిడ్డలమవుతామో, దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనకే పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఆయనకు చెప్పుకోవటానికి నిస్సందేహంగా ప్రార్థన చేసుకోగలం. అయితే ప్రతి మనిషి యొక్క తన జీవితాన్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, దానినే తీర్పు అంటారు. ఈ తీర్పుని గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డకో లేకపోతే ఎవరికో ఒక 10,000 ఇస్తే దాన్ని లెక్క చెప్పు అంటాం, కూర్చొని లెక్క తీసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే, లేకపోతే నేనైనా నువ్వైనా కూర్చొని ఈ 500 నేను ఎలా స్పెండ్ చేశాను, ఈ 1,000 రూపాయలు నేను ఎలా వాడాను, ఎంత వాడాను, ఎంత మిగిలింది అనేది మనం చూసుకుంటాం. అలాగే దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు కాకపోవచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టించిన ఆ దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లైనను కొయ్యదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తుంది. అలాగా మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్లు, పనికి మాలిన చెట్లు మంచి ఫలాలు ఫలింపనేరవు. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా తన జీవితాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వచ్చి లోకానికి అతీతంగా జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తారు. ఫలము అనే మాటకు జీవన విధానం, మన ప్రవర్తన, మనం మాట్లాడే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ కోపాలు పోవు, ద్వేషాలు పోవు, దారుణమైన ఆలోచనలు, హీనమైన ఆలోచనలు, పగతో కూడిన ఆలోచనలు, ఓ వ్యక్తిని బాధించడం, ఇవన్నీ కూడా మంచి చెట్టు యొక్క ఫలాలు కావు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాయవు, పలేరు చెట్లను అంజీరపు పండ్లు కాయవు. ముండ్ల పొదలు, ముండ్లు అనేవి భూమి మీద మనిషి పాపం చేశాక దేవుడు ముండ్ల చెట్లు మొలిపించినట్లుగా ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చదవగలం. సృష్టి ఆరంభంలో దేవుడు ఏ ముండ్ల చెట్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో మానవునికి కష్టం చేసి సేద్యం చేసి చెమట కార్చి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పి ఈ నేలను శపించినప్పుడు నేలలో నుండి ముండ్ల చెట్లు పైకి వచ్చాయి. మానవుని యొక్క పాపానికి ఫలితం ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లలు ద్రాక్ష పళ్ళు కానీ అంజూరపు పండ్లు కానీ కాయవు. అంజూరపు పళ్ళు అంజూరపు చెట్టుకి కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి కాస్తాయి. దాని అర్థం ఏంటి అంటే, ముండ్ల పొదల్లో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు స్వస్థత దొరకదు, పాపంలో నీకు ఆనందం కానీ స్వస్థత కానీ దేవుని యొక్క ఆనందాన్ని కానీ వెతకలేవు. అంచేత ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునికి దత్తత చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసి మన అవసరతలు దేవునికి చెప్పుకోగలం. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తాం కదండి, ఇది మనకి అలవాటు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళం. దేవుడు మన అవసరతలు తీరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఉదాహరణకు ఆలోచించండి, ఒక వ్యక్తి ఉంటే తన బిడ్డల యొక్క అవసరత తీర్చుకుంటాడు, తన కుటుంబాన్ని గూర్చిన భద్రత తీసుకుంటాడు, దారేపోయే వాళ్ళు పక్కింటి వాళ్ళ భద్రతను గురించి అతడు ఆలోచించాడు. అలాగే మారు మనసు అంటే దేవునికి మనం అంటుకట్టబడడం, దేవుని యొక్క కుటుంబంలో ఒక సభ్యులం అవ్వడం, దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం మారిపోవడం. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది, ఇందులో మనశ్శాంతి ఉంటుంది, ఇందులో పాపక్షమాపణ ఉంటుంది. పాపక్షమాపణ లేకుండా మనశ్శాంతి లేదు. ఆ పాపక్షమాపణ ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఈ రోజుల్లో ఎంత క్రూరంగా మనిషి మనిషిని బాధ పెడుతున్నాడు కదూ, మనిషి మీద మనిషి కక్షలు ద్వేషాలు పెంచుకోవడం. అసలు మానవత్వం ఎక్కడు ఉంది అని ప్రశ్నించే రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఒక క్షేమం భద్రత ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే. ఎందుకు మానవ జీవితం నిత్యమైన జీవితం, శాశ్వతమైన జీవితం అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మట్టిలో నుండి మానవుణ్ణి సృష్టించారు. ఈ అందమైన ఒక వ్యక్తిగా ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసిన మానవ ఆకృతిలోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఈ మట్టి శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు, దైవత్వపు అంశం ప్రవేశించింది. దేవుడు శాశ్వతుడు కాబట్టి మనిషిలో ఉన్న అంతరాత్మ శాశ్వతం, ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి శాశ్వతం. ఏ వ్యక్తి చనిపోయినా ఈ మట్టి మరలా మట్టిలో కలుస్తుంది. సమాధిలో పెట్టని, కట్టెలు వేసి కాల్చని, ఏ విధంగానైనా సరే ఒక శవాన్ని బయట పారేయని, ఏదన్నా కానీ, కానీ మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు. బైబిల్ దాన్ని అంతరాత్మ అని పిలుస్తారు, అంతరంగ పురుషుడు అని పిలుస్తారు. ఈ అంతరంగ పురుషుడు మరణంలో భౌతికమైన శరీరం, అంతరంగ పురుషుడు ప్రాణం, ఆత్మ, శరీరం వేరైపోతుంది. మనిషి ప్రాణం పోగానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ ప్రక్కకు వస్తాడు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ. ఇది శాశ్వతమైంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఈ అంతరంగ పురుషుడు నిత్యం జీవిస్తాడు. నీ అంతరంగ పురుషుడు అదే వ్యక్తి, అదే స్వరూపం నిత్యత్వంలో నివసిస్తుంది. కానీ ఎక్కడ నివసిస్తావు అనేది ఆ తీర్పు. దేవుని దగ్గర నివసిస్తావా, లేక దేవునికి దూరమయ్యే ఆ నరకంలో నివసిస్తావా? నరకం అనే మాట ప్రభువారు అనేకసార్లు వాడారు. కొన్నిసార్లు నరకం లేదు, పరలోకం లేదు అనుకుంటాం. నేను కూడా నా యవ్వన జీవితంలో అలాగే అనుకునేదాన్ని. నరకం ఉంది, పరలోకం ఉంది అని మనుషులు చెప్తే మనం ఎందుకు నమ్మడం? ఎవరు చూసి వచ్చారు, ఎందుకు నమ్మాలి? అసలు భక్తి అంటే ఏంటి? నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకొని దేవుడు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 20 సంవత్సరాల్లోపు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి మనశ్శాంతి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నేరాలు చేసిన వాళ్ళు వ్రేలాడారు, నేరస్తులు ఇద్దరు వ్రేలాడారు. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేరస్తులకు పోలికలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా ప్రభువారిని దూషించారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఇద్దరు దూషించారు, అందరూ దూషించారు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు. కాబట్టి అందరితో పాటు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆ యొక్క పరిశుద్ధమైన వాక్కు వినపడిందో, దేవునిలో నుండి ఆ పరిశుద్ధమైన క్షమాపణ విడుదలైందో, ఈ నేరస్తుల్లో ఒకడు ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన్ని దూషించిన ఆ హృదయం మారిపోయింది. అదే మారు మనసు, దానినే మారు మనసు అంటారు. ఆ నేరస్తుల్లో ఒకడిని ఆ పరిశుద్ధమైన వాక్కులు తాకినప్పుడు ఆయనను తమతో పాటు వ్రేలాడే ఒక నేరస్తుడిగా అతడు చూడలేదు, పరిశుద్ధినిగా చూశాడు. వెంటనే ప్రక్కవాణ్ణి గద్దించాడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నీకు దూషించే హక్కు ఎక్కడిది, నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి, చూడండి ఇది భూమి మీద జరగట్లేదు, వాళ్ళ ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నారు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ప్రభు వారు బోధలు చేసినప్పుడు వీడు కూడా ఆ బోధలు విని ఉండవచ్చు. వెంటనే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావని. ఆ మాట విన్నాక కూడా ప్రక్కవాడి మనసు మారలేదు. ప్రక్కవాడికి ఆ మాటలు అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, ఆయన సిలువ మీద నుండి దిగితే మేము కూడా నమ్మి ఉండేవాళ్ళం, ఆయన సిలువ మీద నుండి దిగితే ఈ మానవాళికి పాప క్షమాపణకు మార్గమే లేదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే పాప పరిహారం చేయడానికి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పాప పరిహారం జరిగిందా? యేసు రక్తంలో హృదయాలు జీవితాలు శుద్ధి చేయబడ్డాయా? యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నామా? ఇందాక నేను అన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ఈ ఇద్దరి పోలికలోనికి వస్తారు. ఒకళ్ళు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి నడక లేక జీవితం ప్రారంభిస్తారు, మరి ఒకరికి సిలువ అభ్యంతరం. అర్థం కాదు, ఆయనే సిలువలో దిగలేదు, ఎవరిని రక్షిస్తారు అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆయన సిలువలో నుండి దిగలేదు కాబట్టే మనకు రక్షణ వచ్చింది, మనకు పాపక్షమాపణ వచ్చింది, మనకు మారు మనసు అనే పదం పుట్టింది. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఆ సిలువ మార్గము ద్వారా యేసు ప్రభుకి అంటకట్టబడి తద్వారా దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, శాశ్వతమైన జీవితం ఆయన దగ్గర గడుపుతాం, లేక శాశ్వతమైన శిక్షకు లోనవుతాం. మానవ జీవితం ఒక్కటే. అవును, మనకి సమస్యలు, బాధలు, కష్టాలు, ఎంతోమంది ఫోన్లు చేసి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు, బిడ్డల యొక్క అనారోగ్యాలు, వ్యక్తిగతమైన సమస్యలు చెప్తూ ఉంటారు. మీ సమస్యలన్నిటి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని బిడ్డగా మారినప్పుడు మీరే ప్రార్థించుకునే హక్కు మీకుంది. తన బిడ్డలను ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితాలని ఆదుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలంగా మారాక ఈ లోకం మీద ఉన్న ఆసక్తి ఊడిపోతుంది. దేవుని వైపు, దేవుని యొక్క కార్యాల వైపు మన జీవితం వికసిస్తూ ఉంటుంది. కేవలం పేరుకి ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని బిడ్డలం అవ్వం. ఒకరోజు దేవుని యొక్క తీర్పుని కూడా తప్పించుకోలే. ఈరోజు మీరు భయంకరమైన కష్టాలు, అనారోగ్యాలు, ఒకవేళ హింసలు, శ్రమలు, కన్నీరు తప్ప ఏమీ తెలియదేమో. మరి కొందరు చాలా హ్యాపీగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. మీరు ఎలా జీవిస్తున్నారనేది ప్రసక్తి కాదు, కానీ దేవుని బిడ్డను అయ్యానా లేదా, మారు మనసు పొందానా లేదా, జీవితాన్ని దేవునికి ఇచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా సంపూర్తిగా పరీక్ష చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రణాళిక కొరకు వందనాలు. మీ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని తమకు దేవుడిగా చేసుకొని జీవించడానికి, మీరిచ్చే కాపుదల భద్రతలో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం, దుఃఖం, బాధ, సమస్య వెనుక మీరిచ్చే భద్రతను గ్రహించడానికి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
0: దేవుడు మీ అందరికీ కూడా తోడైండి. ఆ నూతన జీవితం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయనిగాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

మీరు సర్వసృష్టికి వెళ్లి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను, నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారు ఆయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటుంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుని, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగోపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పు చారు, పుట్టు చారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా చాలా తక్కువ సార్లు నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలు అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు, అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు.
మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులు చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కార్డ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది అన్సెట్ చేస్తున్నారు, నేను ఏమి ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నాని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 డేస్ వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులు అన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కు వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడుకు కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండగా ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలా రా ఏంటి,
అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైము సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది, ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు, మేము కూల్ చేసుకోకూడదు. ఒక పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైనా దున్నాలి పండించాలి అని చెప్పి నాన్న పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకురావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏం అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సహవాసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా
అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదండి, చాలా సార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదు కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించిందేంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014కి నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి,
నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది.

మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను, దేవుడు నన్ను కరుణించమని. వెంటనే నాకు స్వస్థత కలిగింది. వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు. క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు. నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను. పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు, తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్లో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకులకి పరిచర్య చేసేవాడిని, దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను. 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే ఇన్ని 1 లక్షల అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను, 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి

0: పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పైపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, ఒక్క సెంటు భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఈ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అని టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని, ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని, అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను, పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి. నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు. కనుక నా తర్వాత మోషే తర్వాత యోహోషువ ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యోహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇది నిజమా, నేను ఇక్కడే ఉండాలా, నాకు తెలీదు. అయితే దైవ సావకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సావకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి, కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే అని సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి. ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు. అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సేవకులతో సహకారుగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి, ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను దైవ సేవకులతో ఉన్నాను కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు, పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి అవన్నీ ఆగిపోతాయి, నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది, 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది, ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి, ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది, అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు, నువ్వు నా పరిచర్యకు వచ్చావు ఏం చేస్తున్నావు, ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయమంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని. డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నాకు కళ్ళంబడ నీళ్ళు తిరిగాయి. ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను. అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి. ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి, వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాను. సువార్తకి వెళ్తూ ఉన్నాను, 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 1,500 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 1,500 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే స్వార్త చేసాం. అది నాకు గుర్తొచ్చి ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను. నేను నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే నిజంగానే దేవుడు ఒకరోజు సువార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను సువార్త చేయడం వలన 1,500 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషమవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకుల సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘములో కూడా విరివిగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళో ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితిని నువ్వు ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికీ కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను, దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: మా చెల్లి అమ్మ నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటువంటి అనమాట. సరేలేరా, నా అనుభవం ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకు ముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేను నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. 10,000 కాదు 8,000 పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
2: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు, ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఇంక ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంక మరణానికి చేరువైపోయిన బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు. అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు. అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ ని 2 సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే, జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్.
3: ప్రైజ్ లార్డ్ అందరికి కూడా. యేసుక్రీస్తు నామమున వందనాలు క్రైస్తవ సహోదరులకు, అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా సాక్ష్యాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండ్ అమ్మగా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినపడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారి ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది, అనే ఉద్దేశం చెప్పుకునే నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమి సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడం, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ ఆ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు, ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, ఆ నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండుగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మను కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలి రా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంత మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్నైతే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు, చర్చికి రావాలని ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా జరగదు, నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను దాడితో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్మతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th class వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 kilometers ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th class నా 9th class నాన్నకి సడన్ గా జాండీస్ వచ్చి చాలా సివియర్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్తూ లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి యేసుక్రీస్తుకి నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న చెయ్యొద్దు, నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు, ఇంకా అదే 9th class ఒక రకంగా ఊర్లో మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్ల ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th class 8th 9th class అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసభ్యం లేదు. ఆ రీతిగా 9th 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే 7:00 స్టార్ట్ అయితే మార్నింగ్ 4:00 వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు, ఎందుకంటే నేను అప్పట్లో ఊర్లో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోడిని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోడిని వచ్చేటోడిని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది, అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం. ఇది చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు, నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు, నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, చెల్లి కూడా చర్చకు వస్తుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఈ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th class అయిపోయింది, నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే చర్చికి రా, దేవుణ్ణి నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st year అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ చదవడం, ఇంటర్ 1st year చదవడం జరిగింది. 1st year యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మా నాన్న ఒక మాట అనేసారు, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అయి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టు అయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి ఊళ్ళో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు, ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్ లో చేసా, సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో నుంచి మళ్ళీ కాటన్ మిల్ లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్న నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్ గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటాన్ని, ఇది కాదు ఇంకో దాంట్లో చేస్తాను. అందులో కాటన్ మిల్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేది అనమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరొకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే. కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేకాని దేవుణ్ణి నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని, కాటన్ మిల్ అని, కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంకులో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళీ గుంటూరు నుంచి నేను మళ్ళా ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదనమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. నా అమ్మాలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పని ఏంది అని బాధపడుతూ ఉండేటాన్ని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లి. బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు, ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే. మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయిలకు కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు ఇది, మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటిది హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా. కానీ ఇంకా అమ్మాలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని, సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళా. మహారాష్ట్రలో ఒక 7-8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్నీ ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళినా జరో ఒకటి 2 సందర్భాలు వెళ్ళా, కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదు అని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ బాచిపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు ఉండే చెప్పేవాళ్ళు అనమాట, ఏమని అంటే యేసుక్రీస్తు నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోడిని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాస్పల్లో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్, నా 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కాదు. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటా, 14 మందిలో అక్కడ 2-3 వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చ్కి వెళ్ళే పరిస్థితులు లేవు కానీ కనీసం బైబిల్ చదువుకున్నాం అంటే, నా దగ్గర బైబిల్ లేదు నేను చదువును, మీకు కావాలంటే చదువుకోండి అనేటువంటి. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక 2-3 మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న 3 ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా 2 బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాం. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో, మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు 2 బయలుదేరినాం, నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు, అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్లో నైట్ ఇంకా ఆ రోజంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట, ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది, ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది, అదే రూమ్లో ఉండాలి, నీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన, అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట, నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాం. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది, హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షను, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగినా అనమాట, ఏమనంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే, వాటర్ ప్లాంట్లో, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటోని హెల్పర్గా, అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటోని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటోని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అనమాట, ఇందులోనే ఇదే కంపెనీ ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేది అనమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సువారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళా నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట ఏమనంటే, ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మధ్యదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ ఆరో వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంతా వర్క్ ఏమి అంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నా అని చెప్పాడు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు, మళ్ళీ సోదరి మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైప్ కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి, ఆయన చెప్పేది ఎలా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట నేను మైక్రోబయాలజీలో, నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట ఏమనంటే, ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదన్నమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది, నాతో ఆయన పని గురించి తప్ప రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదనమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట ఏమనంటే, సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి యేసుక్రీస్తు గురించి, నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారు తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, వింటా నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, మా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది, అది అని అంటే సరేలేరా మరి నువ్వు నీ అంత నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నదేమని అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే 2 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటోడు అనమాట. సరే లేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి మీ దగ్గర డబ్బు అయితే లేదు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు. వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు. నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పింది అన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన పిలు, పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ రెండు అటాక్ అయినాయి అన్నారు, మలేరియా టైఫాయిడ్ రెండు అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది అరే మెడిసిన్ వేసుకుంటున్నా, తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా, నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నా అనమాట. అప్పటికీ చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు, ఇంకా నాన్నలు కూడా తినాలి ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తున్నారు కానీ ఆకలి ఇట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకా ఒకరోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో, వీక్నెస్ కనుకుంటే ఏమో అయిపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు అని చెప్పింది గుర్తు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపిస్తుంది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభువ నాకు ప్రార్థన అనేది కూడా రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు, కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తానమాట. ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శన తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయాను, నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇంకా నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా, మార్నింగ్ ఊర్లో సర్జానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు, కానీ సర్జానం ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్పా, రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్న సార్ చెప్పారనమాట, ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు, నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి అలాంటిది. ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంక అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసాను అనమాట. ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అని. అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా. నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత

హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకు చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి. అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాళ్ళు నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప, రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకటి దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుంది అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం, ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, ఒక సువార్థికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికీ మంచి, భవిష్యత్తుని నేను
ఇహలోకంలో

0: లోకులు కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 12 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు. ఉద్యోగం చేసేవాడు ఆ సేవకుల దగ్గరే ఆ టచ్ లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యంలో ఆ వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012 లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012 లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే నాన్న కూడా వస్త్రానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే వస్తే డైరెక్టర్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటాడు అంట నాన్న. అయితే నాకు 2012 వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాకింగ్ చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేది అనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది. ఆ సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012 జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోకి నడిపించాడు. కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ డే మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా కాబట్టి ఆయన ఏమన్నాడంటే మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందా అనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గరే నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014-15లో ఉన్నా. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలని ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016, 2017, 2018 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్పేనపల్లిలో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుంట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్ తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మేలో May 24 దేవుడు తన కృపను బట్టి హైదరాబాదులో ప్రాంతంలో బోయినపల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 May 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా. మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయినపల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు. ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది, కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైటు ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీలు అవ్వడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా పడిపోతూ నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకరినటువంటి ఫ్రెండ్ మాట్లాడండి ఏమనంటే, లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వదిలేండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు 10,000కి. తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహబ్ బ్రదరు, వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలైపోయింది. ఇంక 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రే చేసుకుంటూ ఉన్నాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఇటు బ్లీడింగ్ కాకుండా అటు కోమాలోకి వెళ్లకుండా అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారు అంటే ఇంకా ఒక్క ప్యాకెట్ తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు, ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక్క ప్యాకెట్స్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి, 8,000 దగ్గర నుంచి 10,000, 18,000 అట్లా, నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 అనలేక వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నదంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలేని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నది అనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాలో స్కానింగ్ తీసుకున్నాము, స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము నాకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఇటెల్లలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికీ బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము వస్త్రానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుని ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము నెరవేరిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4th అట్లా అయిపోయిన తర్వాత మరలా మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళా 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే, 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకొక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు, ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా, ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేనేమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే, ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి, నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా, తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి, తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా, 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా, కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు, 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరచలేసి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు, ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, ఆ క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్ లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్ లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులోను సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులు అని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మళ్ళీ పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకొని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట శుభార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబం నుంచి, హైందవ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి, దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులు ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులు ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్,
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థాంక్యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
0: ఆమేన్,
1: ఆమేన్. బ్రదర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధనను వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయా బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్ని జనుల ఫ్యామిలీలో నుంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతాం, ఖచ్చితంగా వస్తాను. నాన్నకి కూడా వచ్చాయి. నాన్నని కూడా చాలామంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అది నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట. ఏమనంటే, లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం. సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం. కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి. ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని, డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్ని కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి, కానీ మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు. విగ్రహారాధన కానీ అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయ్యారు. అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన
1: పూజ
0: చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్ గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజు గారు,
0: ఐజక్ రాజు గారు చెప్పారనమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు, సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ, గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి వెళ్ళడము, సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభువులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. సో దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు తీసుకొని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మత మార్పిడి అనేది క్రైస్తవులో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మేం తప్ప, ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోని, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక రకమైనటువంటి బోధ అయితే వినట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప, డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు? సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు.
0: ఇప్పటివరకు అయితే
1: కనబడలేదు. సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఇంకా ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే.
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ.
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు,
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే, మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా,
0: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
1: అంతే, మళ్ళీ వెళ్ళిపోతాం అంతే.
0: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను, ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
1: అవును బ్రదర్. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే, మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
0: డ్రామాలు, సాంఘిక నాటకం
1: ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు, మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
0: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారను అనుకున్నారు, మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు కానీ నేను మారను అనుకున్నాను.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నో సార్లు నన్ను మారమని చెప్పారు కానీ మా ఫాదర్ మాటే వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు, కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు, ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు, అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు.
0: అవును,
1: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయములో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి, యేసుప్రభుదే రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయాయి. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడు అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
0: అవును,
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును,
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిస్తే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
0: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోనికి నడిపించింది, సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయి, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచికే నడిపించాను అనుకుంటున్నాను.
1: బాగుంది, చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపిక్గా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ బ్రదర్
1: థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి, మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి, ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి, ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్, వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు, దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి, విశ్వాసంతో ఓపికతో సహనముతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది, ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి, మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనము నీవు మాకు అనుగ్రహించావు. నీ ప్రేమ కొరకు, నీ వాత్సల్యము కొరకు కృతజ్ఞులము. ప్రియతండ్రి, మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. ఆశీర్వదించండి వారికి, వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి అక్కరలు తీర్చగల దేవుడవు. వారి ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ క్రీస్తునందు మహిమలో తీర్చవలసిందని నిన్ను వేడుకుంటున్నాము. వాక్యాశీర్వాదములు, సంఘ సహవాసాశీర్వాదములు వారికి అనుగ్రహించండి. వారు తమ సాక్ష్యము ద్వారా ఇరుగు పొరుగు వారిని నీ వద్దకు నడిపించగలుగునట్లు వారిని ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబములను దర్శించండి. వారిని పరస్పర ప్రేమ సంబంధాలలో ఉజ్జీవపరచండి. వాక్య ప్రమాణము మేరకు వారిని బలపరచండి. వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, వారి దాతృత్వము అంతకంతకు వృద్ధి అవ్వాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసుల ప్రార్థన జీవితములో కుటుంబములుగా గొప్ప అనుభవాలు వారికి కలగాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. విద్యార్థులను ఆశీర్వదించండి. క్రమశిక్షణ గలవారి, రాబోయే తరం నాయకత్వానికి వారు సిద్ధపడినట్లు వారిని దీవించండి. రోగులను ముట్టి వారిని స్వస్థపరచండి. వైద్యులను, రోగుల మధ్య సేవ చేసే నర్సులను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి. ప్రజలలో దేవుని పట్ల భయభక్తులు కలిగి, పరోపకార బుద్ధి కలిగి జీవించున్నట్లు వారిని ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని ఆశీర్వాదములనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం అనబడే బైబులు మనకు ఎంత అవసరమో, ఆశీర్వాదకరమో మనం ధ్యానిస్తున్నాము. బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. దానికెంతో పరిశ్రమ అవసరం. కష్టపడంది సత్ఫలితాలు రావు. గబగబా రెండు పేజీలు చదివి ఏదో మొక్కు తీర్చుకున్నాములే అంటే చాలదు.

అధ్యాయం 6-9 వరకు బైబిలు ధ్యాన విధానాన్ని తన ప్రజలకు మోషే ఉపదేశించాడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికములాగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని రాయాలి. ఇంట బయట ఎక్కడ ఉన్నా దేవుని వాక్యమే మనకు కనపడాలి. దేవుని వాక్యమునే కబుర్లాడుకోవాలి. వాక్యమును జీవితంలోని ప్రతి విభాగానికి సంబంధపరుచుకోవాలి. కొన్ని వస్తువులను నీ చేత కొనిపించడానికి వ్యాపారవేత్తలు వాటిని గురించి ఎలా ప్రచారం చేస్తారో మనకు తెలియనిది కాదు. ఇది మంచి వస్తువు, దీన్ని కొనండి, ఇది లేకపోతే మీకు సుఖముండదు అని గోడల మీద రాస్తారు, పత్రికలలో వేస్తారు, రేడియో టీవీలలో తెగ ప్రచారం చేస్తారు. వెంటనే నీవది కొనేస్తావు. ఏదేను తోటలో సర్పం పండును తినడానికి హవ్వను ఎలా ప్రేరేపించిందో చూడండి. పండు తింటే మీరు దేవుళ్ళైపోతారని తాను తింటూ ఆమె చేత తినిపించాడు. ఆమె తన భర్త చేత అలాగే తినిపించింది. అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించటం వల్ల మన ఆత్మలకు ఎంతో ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. కీర్తనలు 1:1-2 వచనాల్లో దావీదు గానం చేస్తూ అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించటము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయడం. ఆవును చూడండి, హాయిగా చెట్టు నీడను పడుకొని తాను మేసిందంతా మళ్లీ నెమరు వేస్తుంది. మనం చదివిన దేవుని వాక్యాన్ని తిరిగి మనసుకు తెచ్చుకొని దాన్ని ప్రశాంతంగా ధ్యానించాలి, ఆలోచించాలి, తలంచాలి, స్మరించుకోవాలి. వాక్యధ్యానంలో ఎన్నెన్నో నూతన సత్యాలు బయలుపడతాయి. గవిని తవ్వే కొద్దీ ఎన్నెన్నో వెలగల రాళ్లు, వజ్రాలు దొరుకుతాయి. ధ్యానం విశ్వాసి జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది, ఆత్మానందం కలిగిస్తుంది. నీవు చదివిన వాక్యభాగం నీ మనసులో నానాలి, అందులో కరిగిపోవాలి. వాక్య భోజనం నీకు వంటబట్టాలి, అది నీ ఎముకల్లోకి ఎక్కాలి. వాక్య ధ్యానం ఆధ్యాత్మిక వ్యాయామం కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి, పరిపక్వతకు సాధనం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు, కందాకే అనే రాణికి ప్రధానమంత్రి, అతడు ఇథియోపియాకు చెందినవాడు, అతడు రథంలో ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ వాక్యభాగం అతనికి అర్థం కావటం లేదు. ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహించగలను అని ఫిలిప్పుతో అన్నాడు. ఈ రోజున మనకు దారి చూపేవాడు పరిశుద్ధాత్మే. ఆ సమయంలో ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఇథియోపియునికి కనువిప్పు కలిగింది. అతడు క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినవాడై ఆయనకు శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతని ఆనందానికి మేరలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతున్నాడు, గొర్రెపిల్ల వధకు తేబడింది, ఈ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెల వలె దారి తప్పి తిరిగే మనతో తనను తాను సంయుక్తపరుచుకున్న క్రీస్తే. మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడినవి. ఇథియోపియా వాడైన నపుంసకుడు ఆ తరువాత తన స్వదేశానికి వెళ్లి అక్కడ ఒక సంఘం స్థాపించాడు. అతడు లేఖనాలను ధ్యానిస్తాడు, అందుకే అతనికి అంత ఆనందం. శ్రోతలు, మరొక ముఖ్య సూత్రమున్నది, లేఖనములను గురించి ఎవరేమి చెప్పారో తెలుసుకుని ఉండాలి. అయితే తప్పుడు బోధలు ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటినన్నిటినీ బాగా వడపోయాలి. ఒక మంచి బైబిలు నిఘంటువు దగ్గర ఉంచుకోవడం మంచిది. కొందరు భక్తులు రచించిన వ్యాఖ్యానాలను చదవడం మంచి అలవాటు. దేవుని ఆత్మ వారిని నడిపించిన ప్రకారం వారు వాక్యాన్ని వివరించారు.

చారు. వారి వ్యాఖ్యానాల వల్ల మనమెంతో మేలు పొందగలం. బైబిలును గురించి రాయబడిన మంచి గ్రంథాలెన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. బైబిలు విషయ సూచిక ఒకటి సంపాదించుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఇతరులు చెప్పిన మాటలు నీవు ఉన్నవి ఉన్నట్లు ఉటంకిస్తే ఆ వ్యక్తి పేరు చెప్పటం సభ్యత అనిపించుకుంటుంది. ఏ పొలంలో గడ్డిమేసినా అదంత ముఖ్యం కాదు, గేదె పాలివ్వాలి గదా. ఎవరు చెప్పిందైనా దాన్ని నీవు అర్థం చేసుకున్న విధానంలో దాన్ని ప్రకటించు. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసిన వారి పరిశ్రమల ఫలితంలోకి మనం ప్రవేశిస్తున్నాము. శ్రోతలు, మరో మాట, విధేయత గలవారికే దేవుని వాక్యం ప్రయోజనకరమవుతుంది. అబ్రహామునే దృష్టాంతంగా తీసుకోండి. దేవుడు ఊరు అనే ఊరి నుండి అబ్రహామును పిలిచాడు. ఆ తరువాత వాగ్దత్త భూమిలో ఉండగా మరోసారి పిలిచాడు. కరువు వచ్చినప్పుడు అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు. ఆ ప్రవాసకాలంలో దేవుడతనితో మాట్లాడలేదు. మళ్లీ అతడు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినప్పుడే దేవుని మాట వినపడింది. ఎందుకని? అబ్రాహాము అవిధేయతను బట్టి దేవుడతణ్ణి పలకరించకుండా వదిలిపెట్టాడు. దేవుడు చూపిన ప్రత్యక్షానికి మనం విధేయులమవ్వాలి. మనం విధేయులమైతే దేవుడు మనకు మరో నూతన ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. దేవుడు తన సువార్తను ప్రకటించినప్పుడు దానికి విధేయులైన వారికే రక్షణ. రోమాపత్రిక అంతా సువార్త పత్రిక అని చెప్పవచ్చు. విధేయులైన వారి మనస్సులను ఆత్మలను సువార్త ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోమాపత్రిక 1:5 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందాము. రోమాపత్రిక ముగింపులో పౌలు ఇదే మాట మళ్లీ అంటున్నాడు. రోమాపత్రిక 16:26 సమస్తమైన అన్యజనులు సువార్తకు విధేయులగుటకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. విశ్వాసమునకు మనము విధేయులము కావాలని పౌలు ఉపదేశం. సువార్త అంటే ఏమిటో పౌలు విశదీకరిస్తున్నాడు. సువార్త అనేది ఒక సత్య సిద్ధాంతం మాత్రమే కాదు, అది మన విధేయత కూడా. విశ్వాసమునకు మనము విధేయులమవ్వాలి. ఆదాము హవ్వలు ఈ విషయంలోనే పడిపోయారు. ఆమె సైతాను మాట విన్నది. సైతాను దేవునికి ప్రబల శత్రువని తనకు తెలియదా? తెలుసు. ఆమె దేవునికి అవిధేయురాలైంది. దేవునికి మనం అన్నిటిలో విధేయులమై ఉండాలి. అదే దేవుని కోరిక. మనము అవిధేయులమైతే తన సత్యాన్ని దేవుడు బయలుపరచడు. వాక్య అధ్యయనమందు మనకు పూర్తి ఫలితాలు రావాలంటే మనము ఆయనకు పూర్తి విధేయత చూపాలి. క్రైస్తవము యొక్క నాణ్యతను మన వ్యక్తిగత సౌశీల్యాన్ని బట్టే ప్రజలు అంచనా వేస్తారు. సువార్తకు అనుకూలమైన అనుగుణమైన ప్రవర్తన మన సువార్తను ఎంతో బలపరుస్తుంది, సమర్థిస్తుంది. 4 సంఘనాయకులు ఒకచోట చేరి ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. బైబిలును మన జీవితాలకు ఎలా అనువదించుకోవాలి అనేది ప్రశ్న. అనువాదాలన్నిటిలోకి ఇదే శ్రేష్టమైన అనువాదం. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింతీయులకు రాసిన 2:3 అన్నాడు, మీ హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీదగాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. సోదరుడా, సోదరి, నీవు నీ స్వంత సువార్త రాస్తున్నావు. రోజుకొక అధ్యాయము చొప్పున రాస్తున్నావు. నీ క్రియలు, నీ మాటలు అందులో రాయబడుతున్నాయి. నీవు చెప్పేది ఎలాంటి మాటైనా వారు వింటారు.
నీ సువార్త ఎలాంటి గ్రంథమవుతుందో చెప్పు. బైబిలుకు మనము విధేయులమవ్వాలి. క్రైస్తవ సంఘస్థుల మూలంగానే ఈరోజున క్రైస్తవ ఉద్యమం మీదికి ఎన్నో అపనిందలు వస్తున్నాయి. దేవునికి ఆయన వాక్యానికి అవిధేయులై తిరుగుబాటు చేసేవారు సంఘాలలో ఉండడం సిగ్గుచేటు కాదా? క్రైస్తవులనబడిన వారు కొందరున్నారు. వారి బలహీన ప్రవర్తనను బట్టే అనేక మంది అన్యులు రావటం లేదు. ఈ విషయమై అందరము కలిసి ఆత్మపరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడే వారి సాక్ష్యం ఇతరులపై ప్రభావం చూపగలుగుతుంది. ప్రియశ్రోతలు, మరొక సూత్రమున్నది. ఇతరులకు దేవుని వాక్యమును మనం అందించాలి. బైబిలును చదవాలి, అధ్యయనం చెయ్యాలి, ధ్యానించాలి. బైబిలును గురించి రచయితలు పలికింది ఏదో వారి అభిప్రాయాలను కూడా సేకరించుకోవాలి. అంతేకాదు, బైబిలును ఇతరులకు అందించాలి. ఈ పని ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిందే. బైబిలు అందరిది. అది అందరికోసం ఉద్దేశించబడింది. నీకు మాత్రమే బైబిలు ఉంటే, నీ చుట్టూరా ప్రజలలో అజ్ఞానం ఉంటే అది నీ మీదికి వచ్చే తీర్పు అవుతుంది. హెబ్రీ పత్రిక 10:25 హితవు విన్నారా? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడము మానక ఒకనినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయడానికి ఒకనినొకరు పురికొల్పవలనని ఆలోచింతాము. మనము సాక్షులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపొస్తలుల కార్యములు 8:9 ప్రభు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మనము గొప్ప పండితులమై ఉండాలని ఆయన కోరటం లేదు. మనము గొప్ప బోధకులము అవ్వాలని కాదు, మీరు నమ్మకమైన సాక్షులై ఉండండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. బైబిలు సత్యాలను నోటుబుక్కులో రాసుకుంటే సరిపోదు. అది హృదయములో నుండి బదిలీ కావాలి. బైబిలు సత్యాలు అభ్యసిస్తేనే నిలిచి ఉంటాయి. మనము యేసు సాక్షులమైతే బైబిలు గ్రంథ సత్యాలను నలుగురికి పంచిపెడతాము. 7 సూత్రాలను మా శ్రోతలు మరిచిపోకుండా అభ్యసించాలని, సాధన చెయ్యాలని కోరుతున్నాము. 1, ప్రార్థనతో ఆరంభించు. 2, బైబిలు చదువు. 3, బైబిలును అధ్యయనం చెయ్యి. 4, ధ్యానించు. 5, బైబిలును గురించి ఇతరులేం చెప్పారో, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో. 6, బైబిలుకు విధేయత చూపు. 7, బైబిలును ఇతరులకు అందించు. ఈ 7 సూత్రాలు పాటించిన వారికి వాక్య ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి అనటంలో ఎట్టి సందేహమూ లేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులకు బైబిలులోని సంగతులు తెలుసు కాని బైబిలును గురించి అంతగా తెలియదు. ఈ బైబిలు గ్రంథం వెనుక 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1500 సంవత్సరాల కాలంలో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకొని రాయించిన గొప్ప గ్రంథం బైబిలు గ్రంథరాజ్యం. ఆయా భాషలలో వారికి బైబిలును అందించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు. పూర్వం బైబిలును తోలు కాగితాల మీద రాశారు, రాతి పలకల మీద చెక్కారు. ఈ రోజున మనం కాగితాల మీద చక్కగా ముద్రించబడిన బైబిల్ను చూస్తున్నామంటే ఇది దేవుని కృపే. భూగర్భంలోని అవశేషాలు, తవ్వకాలు దేవుని వాక్యమును గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఈజిప్టు, మెసపొటేమియా ప్రాంతాలలో పండితులు భూగర్భశాస్త్ర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీకు చక్రవర్తులు, రోమక సామ్రాజ్యాధినేతలు బైబిలును రూపుమాపాలని చూచారు. పాత నిబంధన గ్రంథంలోని రాజులు కొందరు దేవుని వాక్యాన్ని నాశనం చెయ్యాలని చూచారు. ఒక రాజైతే ఉక్రోషంతో దేవుని గ్రంథాన్ని చించి పారేశాడు. మధ్యయుగంలో సంఘం కూడా బైబిలు అనువాదాలను ఒప్పుకోక అనువదించిన వారిని నానా హింసలు పెట్టారు. ఇన్ని ఒడిదుడుకులగుండా ఈ గ్రంథం ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు మన చేతిలో ఈ గ్రంథం ఈ రూపంలో మనదాకా వచ్చింది అంటే దేవుడే దీన్ని కాపాడాడు.
ఈ గ్రంథం ఎంతైనా నమ్మదగినది. బైబిల్ గ్రంథాన్ని గురించిన చరిత్ర ఎంతో ఆసక్తిజనకమైనది. బైబిలులోని 66 గ్రంథాలను రాసినవారు దైవ సేవకులు. లేఖనములు దైవప్రేరితమైనవి. మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలలో బైబిలు గ్రంథము యొక్క విశ్వసనీయత రుజువవుతున్నది. బైబిలు చరిత్రాత్మకమైన గ్రంథం. ఇది పురాణగాథ కాదని మనం గ్రహించాలి. బైబిలు విద్యార్థులు జ్ఞాపకముంచుకోవలసిన వివరాలు పంచగ్రంథాలు 5, ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, సువార్తలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, చరిత్ర గ్రంథాలు యహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1-2 సమూయేలు, 1-2 రాజులు, 1-2 దినవృత్తాంతములు, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, అపొస్తలుల కార్యములు, కావ్యగ్రంథాలు 5, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, పత్రికలు రోమా, 1-2 కొరింతి, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, 1-2 థెస్సలోని పత్రికలు, 1-2 తిమోతి, తీతు, ఫిలిమోను, హెబ్రి, యాకోబు, 1-2 పేతురు, 1-2-3 యోహాను పత్రికలు, యూదా పత్రిక. పెద్ద ప్రవక్తల గ్రంథములు 5, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. ప్రకటన గ్రంథం చిన్న ప్రవక్తలు 12, హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. మొత్తం 66 గ్రంథాలు. మళ్లీ ఒకసారి బైబిలు విశిష్టతను జ్ఞాపకం చేసుకుందాము. బైబిలు మనకెంతో ప్రాముఖ్యమైన గ్రంథం. ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా పరామర్శించే గ్రంథం బైబిలు. బైబిలు పఠనలో అనుసరించాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ఈ వాక్య భాగం అంశమేమిటి? ఈ అధ్యాయంలోని అతి ముఖ్యమైన వచనమేది? ముఖ్యమైన మాట ఏది? క్రీస్తును గురించి ఈ వచనం ఏం చెబుతోంది? విధేయతను కోరే ఆజ్ఞ ఏది? స్వతంత్రించుకోవలసిన వాగ్దానమేది? నేర్చుకోదగిన కొత్త సత్యమేది? ఈ విషయాలను పరిశీలిస్తూ బైబిలును చదువుకునేవారికి దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. 119 కీర్తన 18 వచనంతో ఈ సందేశాన్ని ముగించగోరుతాము. దేవా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: తల్లి కున్నదా, తండ్రి కున్నదా, నీ ప్రేమ జాలీసయ్యా.
2: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ 1:6.
1: అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి, పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలీయులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం, అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరికో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల భాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7వ రోజు యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువా గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువాకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువాకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు. వారికి ధైర్యముడిగింది. అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు రావటంతో వారు భయంతో అట్టిట్టయిపోయారు. ఆ సమయంలో దేవుడు యెహోషువాకు ఆజ్ఞాపించాడు, రాతి కత్తులతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువా సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 సంవత్సరాలు వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువాతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువా వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు. దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 సార్లు అన్నట్లు. యెహోషువా 5వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆ నెల 14వ తేదీ సాయంకాలం ఎరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతి పత్రిక 5:17 శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6:49-51 యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది, జీవప్రదమైన ఆహారం. ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువ 5:13 ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. ఎరికో ప్రాంతంలో యెహోషువ కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతణ్ణి ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవియండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువ చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహోషువకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువ ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువ, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువ శత్రువును జయించలేడు. ఎరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు, అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13 సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువ సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలు రాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసముండాలి. దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువ యేసు ప్రభువు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువ యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువ గ్రంథం 6:16 వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు యెరికోను ముట్టడించారు. రెండు పట్టణాలున్నాయి, యెరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువా 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7 యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువా వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువా ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువా 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువా లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువా ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా, ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం, ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువా ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువా 6వ అధ్యాయం 21వ వచనం, వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువా 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధావిధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలు విధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలిస్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1 బోర్లపడుట, 2 నిటారుగా నిలబడుట, 3 దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399999 5257 5570.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇస్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగినట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభు ఆజ్ఞను యెహోషువ పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలులకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేసేదను. నాయత్తుకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

దేవుని దర్శనంతో, దేవుని ఆత్మ నింపుదలతో విద్యార్థి ఉద్యమాన్ని బలపరచడానికి, క్రైస్తవ విద్యార్థుల్ని సన్నద్ధులను చేయడానికి అనేక పాటలు రచించి వాటికి స్వరకల్పన చేసి ఈ విద్యార్థి పరిచర్యలో భాగస్వామిగా ఉంటున్న శ్రీ జె దేవరాజు గారిని బట్టి దేవునికి వందనాలు. వైజాగ్ ఈయు పూర్వ విద్యార్థి సహకారంతో, మరికొందరి గ్రాడ్యుయేట్ల ప్రోత్సాహంతో దేవరాజు గారు రాసిన కొన్ని పాటల్ని మేము క్యాసెట్ రూపంలో అందిస్తున్నాము. తన పాటలతో ఎందరినో మైమరపిస్తూ, అందులోని సందేశాలతో మరెందరినో యేసు ప్రభువుకు సన్నిహితంగా తీసుకొస్తున్న శ్రీ దేవరాజు గారి సేవలను గుర్తిస్తూ ఈ క్యాసెట్ను ఆయనకు అంకితం చేస్తున్నాము.

బీద స్త్రీ విధవరాలుంది. ఆమెకు తన కుటుంబాన్ని నడిపించుకునే పోషించుకునే ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఇబ్బందికరమైన స్థితిలో కుటుంబంలో కిచెన్ లోకి వెళ్తే ఫుడ్ ఏమాత్రం కూడా కనబడలేదు. ఏ కార్నర్ లో వెతికినా అన్ని ఖాళీ అయిపోయి ఉన్నాయి. సో కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు తినడానికి కూడా ఆహారం లేని స్థితిలో ఆమె చాలా నిరాశతో ఉన్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కిటికీ తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తుందంట, దేవా నాకు సహాయం చేయి, నాకు నువ్వు ఆహారం పంపించేయ్యా, ఏలియాకు కాకుల ద్వారా నువ్వు ఆహారం పంపించావు కదా, నా అవసరత కూడా నువ్వు తీరుస్తావని నమ్ముతున్నాను, ఐ నో యు ఆర్ మై ప్రొవైడర్, నాకు నా అవసరతలు తీర్చే దేవుడవు నీవని, నేను నీ మీద ఆధారపడుతున్నా, నాకు ఆహారం పంపించయ్యా, నాకు సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపు గతించిపోయిన తర్వాత తన ప్రక్కింట్లో ఉండే ఒక వ్యక్తి, అతను నాస్తికుడు, దేవుడు అంటే నమ్మనే నమ్మడు, దేవుడు దేవుని అనుసరించేవారు దేవుని భయం కలిగిన వారంటే కూడా అతనికి చాలా చిన్న చూపుగా ఉంటుంది. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని ఉంది. ఫూల్స్ థింక్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అని బైబిల్లో ఉంటే, దేవుడు లేడని నమ్మేవారు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఫూల్స్ అనుకుంటారు. ఇది చాలా విచిత్రం అండి. దేవుని నమ్మేవారు ధన్యులు, దేవుని ఆశ్రయించేవారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవుని నమ్మని వారికి దేవుని నమ్మేవారంటే చాలా చిన్న చూపు ఉంటుంది. దేవుని నమ్మేవారిని చూసి నవ్వుకుంటా ఉంటారు వీళ్ళు, గుడ్డి నమ్మకం అండి వీళ్ళకి. దేవుడు లేకపోయినా వీరు ఏదో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, గుడికలకు వెళ్తూ ఉంటారని వారు చెప్పుకుంటా ఉంటారు మన గురించి. సో తన ఇంటి ప్రక్కన, బీద విధవరాలు యొక్క ఇంటి ప్రక్కన ఉన్న నైబర్, హి వాజ్ ఎన్ ఏథీస్ట్, దేవుడు లేడు అని నమ్ముతాడు అతను. సో అతను ఈమె గట్టి గట్టిగా చేసిందేమో ప్రార్థన కిటికీ తెరిచి. సో ఆ ప్రార్థన అంతా ఇతను విని దేవుడు లేడని ఆమెకి ప్రూవ్ చేద్దామని గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఆమెకు కావలసినవన్నీ కొని ఒక కార్ట్లో వాటన్నిటిని తీసుకొని వచ్చి అవన్నీ ఆమె ముందు పెట్టి, ఇదిగో అమ్మా దేవుడా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం పంపించను నువ్వు అడిగావు కానీ ఏ దేవుడు లేడు, నేనే వచ్చి నీకు సహాయం చేశాను, నా క్రెడిట్ కార్డుతో నేను డబ్బులు కట్టాను, నా చేతులతో వెళ్ళి స్టోర్లో నీ కోసం అన్నీ కొన్నాను, నేను ఇచ్చాను కాబట్టి దేవుడు కాదమ్మా నీకు ఇచ్చింది, నేనే ఇచ్చానని మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే నేనే సహాయం చేశాను దేవుడు కాదు అనే విషయాన్ని ఎక్కువగా మరి నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఆమె అనిందంట, అయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు లేడని నమ్మే ఒక నాస్తికుని ద్వారా కూడా నాకు సహాయం పంపించాడంటే నా దేవుడు ఎంత గొప్పవాడని అక్కడికక్కడే మోకరించి దేవుని స్తుతించిందంటండి. హల్లెలూయా. నీకు నాకు దేవునిపై అచంచలమైన విశ్వాసము నమ్మిక ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, డూయింగ్ మిరకల్స్ ఈజ్ అన్ ఎవ్రీడే బిజినెస్ టు గాడ్ అని. యేసుక్రీస్తు ప్రభు, దేవాతి దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఉదయకాల సమయంలో లేవగానే కొన్ని పనులు మరి ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటాం కదా, కొన్ని పనులు మనం అనుకోకుండా ఆలోచించకుండా కూడా చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్, మన దినచర్యలో భాగం. దేవునికి దినచర్య ఏంటంటే అద్భుతాలు చేయడం ఆయన దినచర్య అంట. నువ్వు ఆయన మీద ఆధారపడితే, నీవు ఆయన వైపు చూస్తే, ఆయన సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నీ నా జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండడాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలి అని ఆశిస్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉండడం, కృతజ్ఞత అసలు ఎక్కడ పుడుతుందండి అంటే హృదయంలో పుడుతుంది. కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా అంటే ఏం ఖర్చు అవ్వదు. కానీ కృతజ్ఞత అనేది ప్రతి విశ్వాసిలో ఖచ్చితంగా ఉండవలసినది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. కృతజ్ఞత అనేది దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక బలమైన ఆయుధం. కానీ కృతజ్ఞతకు ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా అండి? సనగడం, గొనగడం. కానీ మన జీవితాల్లో అదేంటో తెలియదు, కానీ కృతజ్ఞత న్యాచురల్గా రాదు, కానీ న్యాచురల్గా సనగడం, గొనగడం అనేది వస్తూ ఉంటుంది. అది చాలా సహజంగా ప్రతి చిన్న ఇబ్బందికి, ప్రతి చిన్న చికాకుకు వెంటనే మనలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే సనగడం, గొనగడం. కానీ మనలో కృతజ్ఞత భావాన్ని లేకుండా అణచేది ఏంటంటే మనలో ఉన్న కంప్లైనింగ్, మర్మరింగ్ యాటిట్యూడ్. మనందరికీ తెలిసిన మనకి ఇష్టమైన వర్డ్స్ నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అందరికీ కంఠస్థమే అది కదండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును, ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. చాలా మంది మనకి ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మత్తయి 7:7లో నీ వాగ్దానం చేసావు కదా ప్రభా, అడుగుడి నీకు ఇయ్యబడునని, నాకు ఇవ్వు అని అడుగుతారు.
అని చాలా మంది ఏమనుకుంటారంటే, అడుగుడి నీకు ఇయ్యబడిన కంటే సనుగుడి మీకు ఇయ్యబడినని రాయబడుందేమో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారండి. కానీ సనుగుడి మీకు ఇయ్యబడునని ఎక్కడా వ్రాయబడలేదు, అడుగుడి మీకు ఇయ్యబడును అని మాత్రమే వ్రాయబడింది. సో మర్మరింగ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే, మన జీవితంలో మనం కలిగి ఉండే సనుగుడం గొనగడం. ఒకవేళ ఆ స్వభావంతో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మనం వచ్చినట్లయితే, వి మస్ట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ అ చేంజ్ ఆఫ్ హార్ట్, విత్ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మన దేవుడు మార్చడంలో చాలా గొప్పవాడండి. ఈ రోజుల్లో చాలా మంది వారు పుట్టిన వారి పోలికలు వారి రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటా ఉన్నారు. ఒక సహోదరి అమెరికా దేశంలో ఉంది, ఆమెకు ఒక బార్బీ డాల్ లాగా ఉండాలని ఆశ అంట. ఏంటండి, బార్బీ డాల్స్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, చాలా అందంగా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ ఫిగర్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది ఆ బార్బీ డాల్స్కి. సో ఆమె అనుకుందంట, ఈ బార్బీ డాల్ లాగా నా నడుము ఇన్నే ఇంచులు ఉండాలి, ఆ తర్వాత నా చీక్స్ ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, నా పోలిక ఇలా ఉండాలని ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 20కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని, అండ్ ఫైనలీ షీ టర్న్డ్ ఇన్ టు అ బార్బీ డాల్. ఒక బార్బీ డాల్ లాగా అలా తయారైందంట. సో ఫైనలీ ఎవరో ఇంటర్వ్యూర్ వెళ్ళి అడిగారంట, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ హౌ యూ లుక్ రైట్ నౌ? ఇన్ని సర్జరీలు చేయించుకున్నావు కదమ్మా, ముక్కుకు ఆపరేషను, ఆ తర్వాత బుగ్గలకు ఆపరేషను, చిన్నుకి ఆపరేషను, ఆ తర్వాత నీ దేహంలో ఆఖరికి పక్కటెముకలు కూడా తీయించేసుకుందా, ఆమెకి చిన్న నడుము కావాలని అన్ని బాధలు పడ్డావు కదా, అంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, అంత నొప్పి గుండా వెళ్ళావు కదా, ఇప్పటికైనా సంతృప్తిగా ఉందా, నీ రూపాన్ని బట్టి ఆనందిస్తున్నావు అంటే, అన్నదంట, నాకు ఇంకా తృప్తి లేదండి, ఇంకా ఏదో మార్చుకోవాలని అనిపిస్తుంది అని చెప్పిందంట. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేక, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోలేక చాలాసార్లు నానా అవస్థలు పడతా ఉంటాం. అని రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మన హృదయాన్ని మార్చేవాడు, మన అంతరంగాన్ని మార్చేవాడు, మన యాటిట్యూడ్ని మార్చేవాడు. మన పైరూపం కాదు కానీ నిజానికి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడంటే, వాట్ ఇస్ మ్యాన్? మనిషి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కాదండి, మనుషుల దృష్టిలో విలువ మన బయట భౌతికమైన రూపాన్ని బట్టి అయితే, దేవుని దృష్టిలో మనకు వచ్చే విలువ మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి. దేవుడు మన అంతరంగాన్ని రాత్రికాల సమయంలో రూపాంతరము చెందించేలా, రూపాంతరము చేసి ఆయనకి ఇష్టమైన పోలికలో మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు, అదేంటంటే, దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి? ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటి వరకు దేనికైనా? హ్యావ్ యు ఎవర్ ప్రేయిడ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్? మంచి విషయమే చేయొద్దండి, ఏం పర్లా, తప్పుడు విషయం ఏం అడగట్లేదు. నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభు అని ఎప్పుడైనా అడిగారా? అడుగుతాం కదా. ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే, కాలేజ్ జాయిన్ అవ్వాలంటే, దేవా ఇది నీ చిత్తమేనా కాదా? వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చిందయ్యా, ఇది నీ చిత్తమా కాదా? పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం, పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, వాట్ ఈస్ యువర్ విల్? దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ విల్ ఫర్ హిస్ పీపుల్? దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే, 2 థెస్సలోనిక 5:18 ఒక మాట వ్రాయబడింది. చూడండి, మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది 5:18 16 నుండి చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్లో కొన్ని వేల మంది ఉన్నాం, మా అందరి విషయంలో నీ చిత్తమేంటి యేసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి, అదే నా చిత్తం అంటున్నాడు. హల్లెలూయా. స్పష్టత వచ్చిందా అండి? క్లారిటీ వచ్చిందా? కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం, మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో, దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో, అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా? దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి, స్పష్టంగా బయలుపరుస్తాడు. ఇదియే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము మీ చెవులకు వినబడును. దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి. దేవుడు నడిపిస్తే, వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఇస్ క్లారిటీ. స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయములో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇందాక మనం చెప్పుకున్నాము కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే, మనలో వచ్చే సనుగులు గొనుగులని.
ఇంతకీ సనగడం గొనగడం అనే పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే, ఐ వాంట్ గివ్ యూ 3 రీజన్స్ వై వి మర్మర్ అండ్ కంప్లైన్. ఎందుకు మనం ఎక్కువగా మరి సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం అంటే 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలియనప్పుడు మనం సణుగుతామండి. వెన్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, వి మర్మర్ అండ్ కంప్లైన్. ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ప్రొవైడ్ చేశారండి. ఇస్రాయేలీలకు దేవుడు మరి ఇచ్చిన ప్రొవిజన్ ఎంత గొప్పదంటే, దేవదూతలు తినే ఆహారం దేవుడు వారికి ఇచ్చాడంట. బయటకి దేవుడే తెచ్చాడు కాబట్టి, వాగ్దానం దేవుడే చేశాడు కాబట్టి, వారి పోషణ, వారి సంరక్షణ, వారి యొక్క ప్రతి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే నీ గుర్చిన ప్రతి చిన్న విషయం దేవుడు తీసుకుంటాడు బాధ్యత. నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారి యొక్క సంబంధం వచ్చింది. అక్కడ ఉన్న ఒక ఆంటీ అంకుల్, మరియా ఆంటీ, ప్రభాకర్ అంకుల్ అని వారు చెప్పారు, అమ్మా నీకు కూడా దేవుని సేవ అంటే చాలా ఆశ ఉంది, దేవుని కొరకు నువ్వు కూడా మరి పనిచేయాలని ఆశపడుతున్నావు కాబట్టి జాన్ వెస్లీ గారితో మీ వివాహం అయితే బాగుంటుంది, మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాము, దైవజనుల యొక్క తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడతామని వారు మాట్లాడినప్పుడు, నాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు, దైవజనుతో వివాహం అవడం దేవుని చిత్తమని. సో ఆ సమయంలో నేను వెళ్ళి మా బాస్ని, మా నా పైన ఉన్న అధికారిని నేను ఆఫీస్లో కలిశాను. కలిసి నేను చెప్పాను, అయ్యా నేను నా జాబ్ రిజైన్ చేయాలని నేను ఆశపడుతున్నా, నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను, నాకు వివాహం సెట్ అయింది, నేను నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా అంటే ఆయన నన్ను చాలా వింతగా చూశాడు. ఎందుకంటే పెళ్ళై చాలా మంది అమెరికాకు వస్తారు కానీ ఈమెంటి పెళ్ళని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతా ఉంది, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు చూశారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు, పెళ్ళయ్యాక చాలా మంది ఉన్నత స్థితికి వెళ్తారు కానీ నువ్వేదో 2 మెట్లు దిగేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది, మీ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో అనుకుంటున్నావు. అంటే బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఏమి కాదు, నా భర్త ఒక పాస్టర్ గారు, ఒక దేవుని సేవకుడు. అంటే దేవుని సేవ అన్న, దేవుని సేవకులు అన్న విలువ వారికి ఎవరికి తెలియదు అండి, ఎందుకంటే వారెవరు కూడా మరి దేవుని తెలుసుకున్నవారు కాదు. కాబట్టి ఆ సమయంలో వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంత సెక్యూర్ జాబ్, ఇంత మంచి శాలరీ, ఇంత మంచి లైఫ్ నువ్వు వదిలిపెట్టి వెళ్తా ఉన్నావు, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అమ్మా, ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని. అందరూ అదే మాట చెప్పారు. ఆ రోజు నా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు నా పోషణ విషయము, నేను ఎలాంటి ఇంట్లో ఉంటా నాకు ఏం తెలియదండి, దైవజనులు జాన్ వెస్లీ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, వివాహం అయ్యాక ఒకరోజు 7-స్టార్ హోటల్లో ఉంటామేమో, ఒకరోజు 1-స్టార్ హోటల్లో ఉంటామేమో. 1-స్టార్ హోటల్ అంటే పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి, ఒకవేళ చెట్టు కింద కూడా ఉండాల్సి వస్తుందేమో. ఆర్ యూ రెడీ అని అడిగారు. పెళ్లి చూపుల్లో మా అత్తగారు అడిగారు, ఒకరోజు చికెన్ కూర ఉంటుందమ్మా, ఒకరోజు రసమన్నం ఉంటుందమ్మా, ఆర్ యూ రెడీ అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నా దేవుని సేవ కన్నా నాకు గొప్పదేమీ కాదండి, నేను ఆస్తిపాస్తుల కొరకో, బంగారం కొరకో, ఇళ్ల కొరకో దేని కొరకు రావట్లే, నా దేవుని సేవ చేయాలని వస్తున్నాను. నాకు తెలుసు ఆయన నా అవసరతలు తీరుస్తాడని నాకు తెలుసు, నాకు నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. మీకు ఒక మాట చెప్పనివ్వండి, ఈరోజు నేను వేసుకునే ప్రతి చీరకు ఒక పేరు చెప్తానండి, ఇది కూడా ఒకరి గిఫ్టే. ప్రతి చీరకు ఒక పేరు చెప్తా. నా వార్డ్రోబ్ దగ్గరకు వస్తే దేవుని ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్త్రాలు, ఇందాక వచ్చేటప్పుడు కూడా ఒక ఆంటీ మంచి చీర తీసుకొచ్చి ఇచ్చారు. ఆంటీ ఎందుకు ఆంటీ నాకు ఇంత పెద్ద బహుమానం అంటే, ఆంటీ అంటున్నారు మా బిడ్డకి మేము ఇచ్చినట్టమ్మా, థ్యాంక్స్ చెప్పద్దు. దేవుని ప్రజలు ప్రేమించి నాకు అవసరమైన వస్త్రాలు నేను షాపింగ్ చేసుకునే చాలా తక్కువ, కానీ దేవుడు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు, ఆహారం తక్కువ చేయలేదు, బట్టలు తక్కువ చేయలేదు, మాకు కావలసినవన్నీ ఆయన ఇచ్చాడు. కానీ నిద్ర మాత్రం తక్కువ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు, కొన్నిసార్లు టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదండి. కానీ దేవుని సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ని బట్టి, దేవుడిస్తున్న శక్తిని బట్టి, యవ్వన కాలంలో దేవుని కొరకు పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి సాగిపోతా ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం. అన్ని లక్షల మంది ప్రజలు బయటకు వస్తే పగటిలో మేఘస్తంభం అంట, ఆ మేఘస్తంభం కింద 18 డిగ్రీస్ ఏసీలో ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్ ఉండేదంటండి. అంటే దేవుడు వారికి ఎవరికి ఎండదెబ్బ తగలకుండా, ఆ ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు, పెద్ద వయసులు వారు ఉండుంటారు, వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి. ఆయన కన్న తండ్రి,
సిలువలో మనల్ని కొన్నా తండ్రి, పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు. పగటిలో మేఘ స్తంభంగా, రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలు వచ్చి వారిని అటాక్ చేస్తాయేమో, పురుగులు వచ్చి కొడతాయేమో, ఆ అరణ్యంలో పాములు వచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేసి, దట్ లైట్ వాజ్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే వర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్. అగ్నిస్తంభము, మేఘస్తంభం. ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశము నుండి మన్నా కురిపించేవాడు దేవుడు. ఎంత గొప్పవాడు! ఈ మన్నాను గుర్చి వ్రాయబడిన ఒక మాట చూడండి, కీర్తనలు 78వ కీర్తన 24-25 వచనాలు. దేవుడు వారికి ప్రొవైడ్ చేసిన విధానము, దేవుడు వారిని పట్టించుకున్న విధానము, దేవుడు వారిని పోషించిన విధానము ఎంత ఆశ్చర్యమో. 78వ కీర్తన 24 వచనం, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ప్రతి దినం ఉదయకాల సమయంలో ఎంత కూర్చుకుంటే అంత మన్నా అంట. మ్యానా వాస్ ఇనఫ్, సఫిషియంట్. ఎంత కావాలో అంత కురిపించేవాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, మన్న గనక నేల మీద మట్టి మీద పడితే ఆ మట్టి దానికి అంటుకొని వీరికి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయేమో, ఆ మన్న మళ్ళీ వీరు కడుక్కోవడానికి ప్రాబ్లం అవుతుందని దేవుడు ముందు మరి చక్కని ఆకాశం నుండి స్నో పంపించి ఆ స్నో మీద మన్నా కురిసేదంట. చక్కగా వారు తీసుకొని మన్నాతో రొట్టెలు చేసుకునేవారు. చాలా అద్భుతంగా దేవుడు తన ప్రజలను పోషించాడు. వారికి అవసరమైనప్పుడల్లా బండ నుండి వారికి నీటిని ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, చూడండి, వారు ఎన్ని జతల వస్త్రాలు తీసుకొని బయలుదేరి ఉంటారు ఐగుప్తు నుండి. వారు తీసుకునే సామాను లిమిటెడే కదండి, ఎందుకంటే వారు నడవాలా, ఈ సామాను కూడా వారితో పాటు మోసుకొని వెళ్ళాలి, లగేజ్ అండ్ బ్యాగేజ్. ఇప్పుడు ఇస్రాయేలీలు ఒకవేళ కనుక ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఇంటి యజమానునికి 40 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం వయసులో. అలాంటి వారు పర్వాలేదు, సైజులో కొంచెం పెరిగినా తగ్గినా ఎక్స్ఎల్ సైజు, డబుల్ ఎక్స్ఎల్ సైజు, మళ్ళీ ఎల్ ఎమ్కి వస్తారు. కానీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు మనకు తెలుసు కదా. ఆ పిల్లలతో ఒక నెల అవ్వగానే అంతకుముందు బట్టలన్నీ పొట్టయిపోతూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి బట్టలు కొంటూ ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు పడే అవస్థలు మామూలుగా ఉండవు, ఎందుకంటే వస్త్రాలు వారివి చాలా ఎక్స్పెన్సివ్, పిల్లల బట్టలు. తర్వాత వెంట వెంటనే పొట్టయిపోతూ ఉంటాయి, మళ్ళా సంవత్సరాలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం ఏంటంటే, వారి బట్టలు చిరిగిపోలేదంట, వారి చెప్పులు చిరిగిపోలేదంట. అంటే వాళ్ళ కాళ్ళ సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా, ఎంత అద్భుతం అండి. పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఒక్క జత చెప్పులతోనే వారు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చారు. బట్ యాజ్ దే వర్ వాకింగ్ దేర్ షూస్ డిడ్ నాట్ టేర్ ఆఫ్. వేర్ అండ్ టేర్ ఉంటుంది యూజువల్గా, కానీ వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు చిరిగిపోలేదు. మనం గట్టిగా నడిస్తే మన చెప్పులు వేసుకొని బాటా చెప్పులు అయినా కూడా ఊడిపోతూ ఉంటాయి. అలా చెప్పులతో సమస్యలు ఉండుంటే వాళ్ళ ప్రయాణం ఎంత కష్టంగా సాగేదో. బట్ గాడ్ వాజ్ దే ప్రొవైడర్, గాడ్ టుక్ సో గుడ్ కేర్ ఆఫ్ దెమ్. ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడు. ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తుంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు సనిగారంట. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, నిర్గమకాండం 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. నిర్గమకాండము, ఎక్సడస్ చాప్టర్ 16:31, ద ఇజ్రాయెలైట్స్ మర్మర్డ్ అండ్ కంప్లైంట్. 16వ అధ్యాయం 31వ వచనం, ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. కానీ ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో వారు మరి గట్టిగా దేవునికి విరోధంగా మాట్లాడారనే మాట ఉంది చూడండి. 16వ అధ్యాయము 9వ వచనం, అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. మనం కృతజ్ఞత చెల్లించినా దేవుడు వింటాడు, ప్రార్థించినా దేవుడు వింటాడు, సనుగులు కూడా దేవుడు వింటాడండి. మన సనుగులే మ్యూట్ అవ్వవు, సనుగులు మ్యూట్ అవ్వవు. నా పెళ్ళి అవ్వక ముందు దైవజనితం, నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను ఒకటే అడిగా దేవుని సన్నిధిలో, ప్రభా ఒక్క వరమీ అయ్యా నాకు. ఏంటా వరం అంటే, దైవజన్య దగ్గర నేను ఎప్పుడు సనగకూడదు, గొనగకూడదు. ఎందుకంటే సేవలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు డబ్బులు ఉండవు, కొన్నిసార్లు సమయం ఉండదు, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సనిగే స్త్రీగా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము చేయాలి. ఎందుకంటే సనిగే స్త్రీగా ఉంటే చెప్పులో ముళ్ళులాగా, చెవుల్లో జోరిగలాగా ఉంటాను నేను. నా భర్తకు అట్లా నాకు ఉండడం నాకు ఇష్టము లేదు. ఇశ్రాయేలీలు దేవుడు సర్వం వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ, ఈవెన్ దో గాడ్ గేవ్ దెమ్ ద ఫుడ్ ఆఫ్ ఏంజల్స్,
The Israelites murmured and complained. Israelilu devuniki virodhanga sanigar enduku ante devudu ichina aaharam yokka viluva variki ardham galedu. Nenu inna kuda oka maata cheppanu, comparison is the stealer of joy ani cheppanu. Meeku entha mandi gurtundo, ఇతరులతో పోల్చుకుంటే మన ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాక మన ఆనందం ఆవిరైపోద్ది. అందుకనే పక్కోళ్ళని చూడడం మానేసి ప్రభు

తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తు వారి హృదయంలోనే ఉండిపోయిందండి. ది కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బట్ ఈజిప్ట్ వాస్ స్టిల్ ఇన్ దేర్ హార్ట్స్. ఈజిప్ట్లో మనసులు ఆగిపోయినాయి, శరీరాలు మాత్రం బయటకు వచ్చాయి. చాలాసార్లు మనం కూడా అంతే, రక్షణ పొంది దేవా నన్ను రక్షించావయ్యా, నేను నన్ను నూతన సృష్టిగా మార్చావయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పాత అలవాట్లలోకి వెళ్ళిపోవాలనే శోధన వస్తూ ఉంటుంది. కొంచెం ప్రార్థనలో తక్కువైపోయినప్పుడు, కొంచెం మందిరానికి వెళ్ళడం తగ్గించేసినప్పుడు శోధకుడు ప్రవేశించి అంటాడు, అదిగో ఇంతకు ముందు నీ అలవాటు ఉంది కదా, పలానా వీధిలో పలానా షాప్లో ఎంత బాగా తాగేవాడు, మర్చిపోయావా, ఒకసారి మళ్ళీ చూడు, ఒకసారి మళ్ళీ దర్శించి ఆ షాపోడికి చాలా నష్టాలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే నువ్వు కొనట్లేదు కదా అక్కడ. పలానా స్నేహితులందరితో ఒకప్పుడు తిరిగేవాడివి, పలానా స్నేహితులతో వ్యర్థమైన స్నేహాలు చేసేవాడివి, ఇప్పుడు మానేసా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా నీ గురించి నీకు తెలుసా, ఒకసారి మళ్ళీ గో బ్యాక్ టు దోస్ ఓల్డ్ ఫ్రెండ్స్, గో బ్యాక్ టు దోస్ ఓల్డ్ హ్యాబిట్స్. అపవాది మనల్ని గతంలోకి ఈడ్చాలని చూస్తూ ఉంటాడండి. ఒక వాహనాన్ని నడిపిస్తున్న వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వెనక్కి చూస్తున్నాడు అనుకోండి, ఆ వెహికల్కి ఏమవుతుందండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అవుతుందా అవ్వదా? విశ్వాస జీవితంలో కూడా ముందుకే చూడాలి కానీ వెనకకు చూడడానికి వీలు. ఇఫ్ యు లుక్ బ్యాక్, ఇఫ్ యు టర్న్ బ్యాక్, యు గోయింగ్ టు ఫాల్. ఖచ్చితంగా మనం పడిపోతాము, ఖచ్చితంగా మనము తప్పిపోతాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం, నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 5. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చిచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనరి. ఐగుప్తులోండి బయటకు వచ్చారు కదా నాయన, దేవుడు మీకు నూతన అనుభవాలు ఇస్తున్నాడే, నూతన రుచులు చూపిస్తున్నాడే, నూతన కృపనిచ్చి ఆశీర్వదిస్తున్నాడే, ఇంకా ఎందుకు వెనక్కి చూస్తారంటే, మాకు క్యూకంబర్స్, ఆనియన్స్ అవన్నీ మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, కీరకాయలు, కూరాకులు, దోసకాయలు, ఉల్లిపాయలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట, కానీ ఐగుప్తీలు తన్నిన దెబ్బలు మాత్రం జ్ఞాపకం రావట్లేదండోయ్. అపవాది ఎంత మోసగాడంటే అండి, లోకంలో జీవించినప్పుడు మనం ఏం నష్టపోయామో అవి గుర్తు చేయడు, కానీ అప్పుడు ఏవో చిన్న చిన్న స్వల్ప ఆనందాలు ఏవో పొందుకొని ఉంటావు, అవి జ్ఞాపకం చేస్తాడు. అంటాడు ఎంత మిస్ అయిపోతున్నావు దేవుళ్ళోకి వచ్చి, ఎంత ఎంజాయ్మెంట్ కోల్పోతున్నావు నువ్వు, యు ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్ బై బికమింగ్ అ క్రిస్టియన్, అంటాడు అపవాది. కానీ నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నిన్ను పాత రోత చీకటి బ్రతుకు నుండి దేవుడు విడిపించాడు కాబట్టి ఐ విల్ నెవర్ లుక్ బ్యాక్. నేను ఎప్పుడు వెనకకి తిరగను, నేను ఎప్పుడు గతించిపోయిన సంగతులు ఆలోచించనని గతమును, గత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క మరణ పునరుత్థానముల వల్ల నీవు కూడా క్రీస్తుతో పాటు మరి సిలో వేయబడ్డావని, ఇక జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే అనుభవంతో సాగిపోయినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాము, దేవుడు చేసే నూతన క్రియలను మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. మూడవ కారణం ఏంటంటే, కృతజ్ఞత లేకుండా సనగడం గొనగడానికి గల మూడవ కారణం, వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ థాట్స్ ఫర్ అవర్ లైఫ్స్. చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు, చిన్న బుర్రలు కదండి ఇవి, ఇవి చాలా చిన్న బ్రెయిన్స్ మనకి, దేవుని యొక్క అగమ్య గోచరమైన జ్ఞానం ముందు ఎంత జీనియస్లు అయినా, ఎంత ఐన్స్టీన్ బ్రెయిన్ లాంటి బ్రెయిన్ ఉన్నా కూడా మన ఆలోచన, మన జ్ఞానం చాలా పరిమితం. కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు సనుగుతాం, కొనుగుతాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోండి విడిపించి, ఈ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ దెమ్ టు అ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను, కట్టని ఇళ్ళు, తవ్వని బావులు మీకు ఇస్తాను, గొప్ప స్వాస్థ్యం మీకు ఇస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఇశ్రాయేలీయులు ప్రతి చిన్న దానికి సణుగుతూ గొణుగుతూ దేవునికి ఆయాసాన్ని కలుగజేసిన వారిగా మనం చూస్తున్నాం. అయితే సనిగిన వారికి ఏం జరిగింది అని గమనిస్తే, సనిగిన వారు సంహారకుని చేత నశించారు అని దేవుని వాక్యంలో ఉందండి. కృతజ్ఞత కలిగిన వారేమో దీవెన పొందుతారు, ఇంకా ఎక్కువ దీవిస్తాడు దేవుడు. వెన్ వీ ఆర్ పీపుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ రిసీవ్ మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్, బట్ వెన్ వీ కంప్లైన్ వీ లూజ్ ద బ్లెస్సింగ్. సనిగినప్పుడు, గొనిగినప్పుడు దేవుని యొక్క శిక్ష కొన్నిసార్లు మనము పొందాల్సి వస్తుందేమో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉంటాం. నూతన నిబంధన గ్రంథంలో అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పౌలు సీలను బంధించారు. దేవర్ ఇంప్రెజెంట్ ఫార్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్, సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు సీలను బంధకాలలో వారు బంధించి ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పెట్టారు. దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపొద్దున అయ్యాక ఏమవుతుందో తెలీదు.

0: తల ఖండిస్తారేమో, ఏం చేస్తారో తెలీదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏం చేశారంటే పాటలు పాడారంటే చూడండి, అపొస్తల కార్యగ్రంథం 16:25 యాక్స్ చాప్టర్ 16:25 అపొస్తల కార్యగ్రంథం 16:25 అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితిలో బంధించబడిన స్థితిలో పౌలు శీల మీకేమొచ్చిందయ్యా, వాట్ వాజ్ యువర్ న్యాచురల్ రెస్పాన్స్ అంటే సనగడం గొనగడం, అయ్యా నీ సువార్త ప్రకటించినందుకు మాకు ఇవా అయ్యా బంధకాలు, దేవా మా భవిష్యత్ ఏంటి, మా పరిస్థితి ఏంటని సనగడం లేదు గొనగడం లేదు. పౌలు శీల దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞత చెల్లించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలోకంలో జీవించిన కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి పంపిస్తే, ఆఫ్టర్ దేవర్ హీల్డ్ ఓన్లీ 1 పర్సన్ కేమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్, ఒక్క వ్యక్తే కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వచ్చాడు ఏసే దగ్గర. అప్పుడు ఏసే అడిగిన ప్రశ్న ఏంటంటే, 10 మంది శుద్ధులైరి, మిగతా 9 మంది ఎక్కడ అని అడిగారు ఏసయ్య. 10 మంది బాగుపడ్డారే, 10 మంది స్వస్థత పొందారే, 10 మంది మేలు పొందారే, 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక్కడే వచ్చావా? ఈ ప్రపంచంలో 9:1 చూడండి, 10 మంది బాగుపడితే 9 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు. ఈ ప్రపంచంలో కూడా గ్రేట్ఫుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ రేషియో తీసుకుంటే 9:1 అని చెప్పుకోవచ్చేమో. దేర్ ఆర్ మోర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ ఆన్ ఎర్త్ దాన్ గ్రేట్ఫుల్ పీపుల్. విచ్ కేటగిరీ యు వాంట్ టు బిలాంగ్ టు, ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నాం? కృతజ్ఞత లేని వారంగా ఎన్ని మేలులు పొందుకున్నా, ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఇతరులతో పోల్చుకుంటే నాకు అది ఇవ్వలేదు దేవుడు, ఇది ఇవ్వలేదు, వారిని అలా బ్లెస్ చేశాడు, ఇలా బ్లెస్ చేశాడు, నా బ్రతికి ఎప్పుడు ఇంతే అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూనే నీ జీవితంలో సాగిపోవాలని ఆశిస్తున్నావా? లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు అయ్యా, నీవిచ్చిన స్థితిని బట్టి వందనాలు, నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, ఇంతవరకు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు, నా లంగ్స్లో ఇంకా నువ్వు గాలి పెట్టావు నీకు స్తోత్రాలు. ఎప్పుడని చెప్పారండి? కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది. అప్పటి వరకు అనుకున్నాం బ్రీతింగ్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్ కదండి, బతికిన ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటారు, పెద్ద గొప్పే ఉందండి. కానీ కోవిడ్ వచ్చిన టైంలో వెన్ సాచురేషన్ లెవెల్స్ వర్ గోయింగ్ డౌన్, పీపుల్ అండర్స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రీత్. అప్పుడు అర్థమైంది ఏమనంటే, సాఫీగా కష్టం లేకుండా ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవాదిని ఆశీర్వాదమేనయ్యా అని అర్థమైంది. ఒకసారి అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి, డీప్ బ్రెత్ తీసుకున్నారా? కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? మీ లంగ్స్ నిండా గాలి నిండిందంటే ఏ ఇబ్బంది లేకుండా దేవుని కృప. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్తారండి. హల్లెలూయా. ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవునికి కృతజ్ఞత. చాలాసార్లు చెప్పట్లేదండి, చాలాసార్లు కృతజ్ఞత స్థుతి చెల్లించలేకపోతున్నాం. ఒక్క వచనం చదువుకొని ముగిద్దాం, నా సమయం అయిపోతుంది. 1 ఫైనల్ వర్స్ బిఫోర్ ఐ క్లోజ్. Psalm 50:23 50వ కీర్తన 23వ వచనం అందరం కలిసి చదువుదామా? గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, బైబిల్స్ తెరిచిన ప్రతి ఒక్కరు చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. స్తుతి యాగం అర్పించేవారు దేవునిని మహిమపరుస్తారంట. యు కెన్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బై గివింగ్ థ్యాంక్స్ టు హిమ్, అండ్ వెన్ వీ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రేజ్, నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు తన రక్షణను నీ ఎడల నా ఎడల కనపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి యాటిట్యూడ్తో ఇక్కడికి వచ్చినప్పటికీ లెట్ అస్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఈ ప్రదేశం నుండి మనం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చే, సనిగే వారంగా గొణిగే వారంగా కాకుండా ప్రభా, మా నోరు తెరిస్తే నీ కృతజ్ఞత చెల్లించడానికి, స్తుతి చెల్లించడానికి మా నోరు తెరిచే కృప మాకు దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
1: ఉపమానములను, రహస్యములను, సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్ అనే నూతన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము.

0: Let's welcome Brother MD Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది, పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే లోకానుసారంగా ఒక నార్మల్గా, మరి నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైటా అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసం ఉంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవం ఉంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది, ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలనుంటది. ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలా ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడుంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం,
0: స్టోరీ.
1: ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 ఒక సంభాషణ జరుగుతుంది శిష్యులకు ఏసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి, ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది.
0: అవును,
1: మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు, దానికి ఆయన ప్రత్యుత్తరముగా ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికది అనుగ్రహింపబడలా.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గర ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కదా, ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్ ఆయన కృతగా చూసేవారు ఉన్నారు. అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికీ ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని
0: ఒక
1: వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికి ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగా చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది, పారబుల్ యొక్క మీనింగ్ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గుర్చి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గుర్చి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకదే అలాగే, ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఒక పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చు అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకై చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు. మీరు ఆ ట్రెషర్ని పొందుకుంటూ వెళతారు,
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు, అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు. ఏంటి రీజన్ అని అడిగితే అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్.
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు. ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి చెప్పి చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి. పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు. సీటే నాకు లభించింది, అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంతా అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసఐ యొక్క బేసిక్ లెవెల్ మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి, ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు. తర్వాత వచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు. తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ. ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైనా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంత వరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యమైన ఇన్ఫర్మేషన్.
0: ఆ ఇన్ఫర్మేషన్ లోపలే ఉంది,
1: అది ఇందులోనే ఉంటది. అంటే దానికైనా ఇప్పుడు అంజురపు చెట్టు అన్నందులకు వివరణ ఇంకో దగ్గర ఉంటది.
0: అప్పుడు వెతకాలి, మీరు
1: చెప్పాలి. ఇందులో మనము ఫస్ట్ గా రెవల్యూషన్ చెప్పేప్పుడు మాట్లాడాం, ఊహించనేకూడదు ఈ పుస్తకాన్ని అని చెప్పి. ఎందుకంటే దీన్ని ఊహించే అంత కెపాసిటీ మన దగ్గర లేదు.
0: ఇంకో విషయం మాట్లాడుకున్నాం, బైబిల్ మనతో మాట్లాడుతుందని చెప్పాం.
1: ఇప్పుడు అందులో నుండి మీరు ఎలాగ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది ఒక వర్షన్, పారబుల్ యొక్క ఒక యాంగిల్. ఇందులో మరొక యాంగిల్ ఉంది. ఇప్పుడు మాట్లాడింది తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని తెలియజేయడం.
0: అవును,
1: ఇంకొకటి ఉంది ఏసే దగ్గర, తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
0: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
1: ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలును 10 కొమ్ములును ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
0: అవును, ఊహించుకోవడానికే కష్టం.
1: యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలను పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
0: విషయం.
1: అంతకుముందు దానిని చూస్తే 7 తలలును 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చాను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
0: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారా చాప్టర్?
1: వారందరూ త్రొవలేకపోయారు, లేక వద్దు త్రొవనక్కర్లా ఎందుకు. ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటనంత చెప్తూ అందులో 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారబుల్ ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగమేంటో చూడాలి, 7 తలలంటే ఏంటని చూడాలి, 10 కొమ్ములంటే ఏంటని చూడాలి, కిరీటం అంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1-6 అధ్యాయాలు, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
0: అప్పుడు బిలీవర్ అయ్యేంత వరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవగా అతడు అందులోనూ డిసైపుల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్.
1: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తర్వాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతాడు.
0: ఫస్ట్ లెవెల్
1: సెకండ్ లెవెల్ లాగా. ఈ యొక్క మతైలో ఉన్న ఉపమానములన్నీ కూడా మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు. కొంచెం కొంచెంగా తెలుస్తుంది, అదిను ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది 1st లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తూ, అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
0: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్, చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవి ఎవరి కోసం రాయబడినవి, ఏ ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేను ఎలా తీసుకోవాలి, అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలిస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ని చాలా చక్కగా రికార్డ్ చేశాడు, లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు, మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో, అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి.
1: ఈ నాలుగు గాస్పల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి, నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా. లోకప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్కొచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు, ఆది అందు వాక్యముండెను అని గ్రీక్ పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పల్స్లోనూ ఈ పారబుల్స్ ఈ ముగ్గురు చేపట్టే విషయము, ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
0: మాథ్యూ.
1: మాథ్యూ
0: జీనాలజీ నుండి ప్రారంభించి,
1: జీనాలజీ నుండి ఆరంభించి వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని, ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
0: బ్యాక్గ్రౌండ్
1: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేల్ పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారా పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
0: ఓకే,
1: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే, ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలే మారడానికి.
0: ఓకే,
1: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే, యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్స్ మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలే మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
0: అదేమంటే మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
1: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా. తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌలు చెప్తూనే ఉంటాడు.
0: అందుకనే అతను అలా వస్తున్నాడు,
1: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
0: స్ట్రైట్ గా వస్తున్నాడు.
1: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు,
0: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
1: ఆయనకు బాగా తెలుసు,
0: సీక్రెట్ తెలుసుకున్నాడు.
1: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్,
0: ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
1: అది వదిలేసి, ఆ స్పిరిచువల్ థాట్ని వదిలి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
0: అందులో రీసెర్చ్ చేసి,
1: అవును, ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ని పెట్టుకుని మనం
0: సమే వచ్చి ఉపమానములు రహస్యాలు ఉంటే.
1: నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, అందరూ చెప్తున్నారు అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
0: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
1: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి.
0: అవును,
1: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా. అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
0: మంచి ప్రశ్న.
1: తిరిగి వచ్చేప్పుడు,
0: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసాకు వచ్చాడు,
1: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా. అబ్రహాము
0: అతను కుమారుడు,
1: ఆయన కుమారుడే కదా వచ్చాడు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి జెనసిస్, ఎందుకంటే జనులకు ఇది టిట్ బిట్స్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దే విల్ నో దిస్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద బైబిల్. జెనసిస్ 22 ఆ 19వ వచనాన్ని చదవండి.
0: సో అబ్రహం రిటర్న్ టు ది యంగ్ మ్యాన్ అండ్ ఎరోస్ వెంట్ టుగెదర్ టు బషీబా అండ్ అబ్రహం లివ్డ్ ఇన్ బషీబా.
1: ఎక్కడ ఐసక్?
0: రిటర్న్ టు దిస్ యంగ్ మ్యాన్ అని రాసుంది, ఐసక్ అందులో లేదు.
1: అప్పుడు దీని అర్థమేంటి? అబ్రహాము కొండ మీద నుండి తిరిగి రాగా.
0: అవును,
1: అలాగే ఉంది కదా.
0: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
1: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారుడితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
0: అవును, అబ్రహం రిటర్న్ విత్ దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడనుంది. ఐసాక్ గురించి మెన్షన్ చేయలేదు.
1: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24వ అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది. అక్కడ ఇస్సాకు వచ్చినట్టుగా ఉండదు, ఏముండదు.
0: ఏంటి దీనికి కారణం?
1: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
0: ప్రశ్నను అడగాలి మనం.
1: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
0: రైట్.
1: ఇక్కడ ఏముందని చూసినట్లయితే, యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరముతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు. అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు. అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా, అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
0: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాల
1: మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి, అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండ మీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు. ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరం లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
0: ఓహో,
1: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. ఆటి తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారు అలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
0: వేరే విషయం.
1: హెవెన్లీ మ్యాటర్.
0: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
1: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహాం క్రిందకొచ్చిన వెంటనే ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం తెలియజేయబడుతుంది. అటు తర్వాత వాక్యంలో బెతుయేలుకు రిబ్కా పుట్టిన విషయం తెలపబడుతుంది. రిబ్కా సిరియా దేశంలో పుడుతుంది. దాని అర్థమేంటి? యేసు కొండపైకి వెళ్లి కల్వరిలో ఆయన ప్రకటెముకలో గుచ్చుతారు. ఎవరి ప్రకటెముక తీయబడింది? ఆదాముది. ఎందుకు తీయబడింది? భార్యను కలుగు చేయడం కోసమై. ఇప్పుడు ఇస్సాకు పైకి వెళ్ళాడు, క్రింద రిబ్కా పుట్టింది. యేసు పైకెళ్ళిన తర్వాత క్రింద సంఘం పుడుతుంది. అద్భుతమైన సీక్రెట్. ఇదే విధంగా ప్రతి సీక్రెట్ ఉంటుంది బైబిల్ లోపల, ఒక్కొక్కటి ఉంటుంది ఇందులో. ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోకుండా చేసేది ఎవరు?
0: మన రీసెర్చ్ ద్వారా.
1: రీసెర్చ్ ద్వారా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే, హిస్టరీ వద్దండం లేదు. అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం, ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు, హిబ్రూ వారిని, గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు. తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తుబాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని పద్ధతులు తీసుకుని యూదుల వలె డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బానంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్లి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యంను గూర్చి ఎందుకు రాస్తున్నాడంటే దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు. కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పల్ మొదటిగా రాయబడింది.
0: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్ ప్రారంభించాడు,
1: ఎందుకంటే జాన్ ద బాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి కనెక్షన్ ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ముగించేది జాన్ ద బాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది. సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
0: హెవెన్లీ సీక్రెట్స్,
1: హెవెన్లీ యొక్క ట్రెషర్ పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్కి, ఇప్పుడు చాప్టర్స్గా ఉన్నాయి, ఒక చాప్టర్కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు, అయితే డీటెయిల్డ్గా రాస్తాడు.
0: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది,
1: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్ అది అంటే ఏ బుక్ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు, తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అదేలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది ఎత్తువి తీసుకోవడం మన యొక్క పని.
0: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం, మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ. ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
1: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దామనుకుంటున్నా. మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం. ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
0: వారు ధ్యానించి రెడీగా
1: రానివ్వండి, ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ని అర్థం చేసుకోవచ్చు.
0: యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
1: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు. మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, ఆ న్యూ వైన్ ని వచ్చి మీరు పాత స్కిన్లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడింది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
0: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా, నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతిశ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు, విశ్వాసమున్నవాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అబ్రహాము షాలేము రాజును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.

యేసు జన్మకు నిదర్శనంగా వెలిసిన తార జన్మ ధన్యం. ఆ తారను వెంబడించిన వారి గమ్యం ధన్యం. ఆ తార మన ఇంటి దాకా రావాలని, ఆ సందేశాన్ని మనకు కూడా స్వయంగా చెప్పాలని కోరుకుందాం.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగ చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

బాటసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

0: శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకని మీకు అంత మొండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగలు లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదన్న, ఈ పడగలు లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతోనే ఎందుకు మాట్లాడతారు? నాతోనే ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి రెండుసార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తినే, హిందువులంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పెరిగినా కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాళ్ళ మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాళ్ళ మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే, ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికే ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్ను ఏంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపు వచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పిండ్రు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతో ఉంది, నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే కనుక నేను వెమ్లవాడ రాజన్నకు వెంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని,
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచిగా ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమని గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
1: ఎందుకని మీకంత ముండి పట్టింపు,
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఇన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఇన్ని దేవతలకు మనం బలర్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు బల అయిపోయిండు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత, శంకరుడా నన్ను బ్రతికి, శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన, ఏడిచి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది
0: పుట్టి అప్పుడు ఏమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనేం అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్నకు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట విననని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే, ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని, ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకు రా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతన అయితే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తా మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లే కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేట వాళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగుండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె, నేను లేక ముందు దొంగతనాల ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగ సాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకి ఎందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతులు ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతులు ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్ళు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు పోదామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రాను అని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకు అంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేపించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేశారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాగానే గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్నే నేను రాను లోపలికి అన్న. ఆన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒక్కసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేశారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేశారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరికి వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫరమ్ను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫరం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేశారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేశారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా అమ్మగా అమ్మ వాళ్ళు కానీ పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది, కొంచెం నడవటం, బయటకు రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన. నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్న కదా మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పిన, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మ చనిపోయింది హార్ట్అటాక్తో. హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్న కదా సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడిన.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే లేదు హార్ట్అటాక్తో కాదు ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్న నిజమైన దేవుడు దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళీ ఒకరోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం, సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైందని చెప్పి పోతే నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దోముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుంది స్వరంతోని, దేవుని మాటలు లోబడంటే నేను అన్నా కదా, ఆశలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా, ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేనన్నా. దావీది కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th క్లాస్ చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 రోజులు చదివిన, ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళాట్లో 6 నెలలు గడిపేసిన అక్కడనే. 1.5 సంవత్సరం ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత, ఇక గడిపిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th క్లాస్ చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడం అంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేటు దొమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటున్నాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన, వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం వంటలు చేయటం తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్నా కదా దేవుని కోసం నిలబడాలి నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడినా. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రని చెప్పి ఒకరోజు 6-3 మీటింగ్కి వెళ్ళిన. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్నేంది ఇడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను ఇడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్న కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడినా. మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుండా ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటి, ఇంకా చెయ్యొచ్చు చేయరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన అంత మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా, ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా, ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో,

0: ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సప్న సప్న అంటే ఏ సప్నో తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనుషులు మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే, కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు, ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకి ఏం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకి ఏం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకి అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు, ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకి ఏం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి, ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ అమ్మీరని చెప్తే, మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే, ఆ క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి, నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండు అంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు, అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా, మాకోసం ఇంక ఎక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఇప్పుడు నమ్మారా మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేగాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు ఇట్లా ఏమంటారంటే, కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే, సండే చర్చ్ పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే, అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు, దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్, దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే, అంతేకాని దేవుడు పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతున్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే, ఇంతే యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో, ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా, నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నట్టే, సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోలే వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి

0: ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే, వెచ్చగానండు చల్లగానండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుంటే ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే, ఆ నన్నే అన్నాడు. అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు. అంటే నేను పూజ చేస్తున్నాను, నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా. మొండిగా మాట్లాడుతున్నా ఇంత ఆమె భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నవ్వు పిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే, అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంతకాలం నా కోసమే బ్రతకాలి అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలు అన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం. నేను నీలో ఉన్నది, నా ఆత్మ నా కోసం బ్రతకని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా, పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదా కాదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారు ఇద్దరిని, మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి ఎల్లగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర. కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి ఎల్లగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లేక ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసు ప్రభు గొప్ప దేవుడని కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంటే తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ అట్లా ఉపాధి పనికోతుంటుంది, కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం. పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే, ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే, పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే, పైసలేం లేవు, ఉపాధి పని కోతుంటమే, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటమి. ఆమెందే అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే, 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుండ్రు. భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్న కదా వాళ్ళ దగ్గర కూర్చుండి, అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు ఫాస్టరా అంది. ఇంకా నా నోటికి ఫాస్టరనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్నే చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా, పాల పాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా చేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే, ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తాని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి, ఏమన్నది కదా నాతోని 10,000 ఉన్నాయి ఇంట్లో అంటే నేను అన్న నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకి ఎవరు ఎత్తారు 10,000, నీకు పిసలేసింది అని చెప్పి తిట్టిన. నిజంగానే 10,000 ఉన్నాయంటే నేను అన్న కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేను అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా, దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా ఇంకా ఇంకా ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండదు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చాను ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటావు కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10,000 ఇచ్చిండు అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళా అంటే ఏమంటుందంటే మనకు పిల్లలు లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థం అని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకమవుతారు నాకు అసలు ఏంది అని మళ్ళా దేవుణ్ణి అడుగుతున్నా, మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్న కదా తమ్ముడు కొంచెం ఛాయ అన్నమని అయ్యారా అంటే వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్ల కొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి, అసలు ఎవరి కోసం బ్రతకాల ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తున్నారు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినారు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్ళు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూపు అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా కొద్దిసేపు. కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా. మరి అందరూ దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలియలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు. ఆయన చెప్తున్నాడు కదా, నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బతుకు, ఎవరి కోసం, ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది, ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మాటలు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటానో ఇంకా ప్రార్థన చేసుకుంటానో ఉంటగాని మాత్రం చచ్చిపోదు చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి. తినడానికి బియ్యం లేవు, వేసుకునటానికి బట్టలు లేవు, కొంచెం కొంచెం దీనస్థితి వచ్చింది. దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకుందాం వచ్చింది. ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు, మనకు ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోవా, పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా, పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే అట్నే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పినా, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు, ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా అట్లా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నుండి దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని. అప్పుడేం ఆపిచ్చి ఉండే, అంత పెద్ద ఇంట్లున్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలు ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాం, ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే 4 కూర్చుండి చిన్నగా ఏదో అచ్చిరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, అనికి దేవుని పిచ్చిలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుని ఎదగాల అని చెప్పి మళ్ళీ 40 ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్నా కదా, ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులు అందీశుడు చేసుడు మన అతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అదెవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదన్న ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఆమె లోకి వచ్చి, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త, ఆరుగురు రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఆరుగురికి రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. ప్రార్థనకు వెళ్ళినాం, అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పవాడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే, ఆ రోజు తెల్లారి, ఆ రోజు అక్కడనే ఉన్నాం, తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే, ఇప్పుడు టెస్టులో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది, ఇంకా చేపించుకోకుండా 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్టా తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్తకు అయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 8 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదురుతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చేపించుకున్నారు, మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి, వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు, ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర నా మనసులో ఒక వేదన, ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు కానుక పెట్టినవి ఒక 500 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి, మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్నా కదా ఈ స్కూటీ నాకు నడపరాదు అయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు, తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా, నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా, ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం కొంచెం మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 కాన్పైంది, 22 కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 బియ్యం ఇవ్వటం 25 బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4 ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మారినరు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మారినరు. 80 మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతీ నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200-300 ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్న వాళ్ళు మా దగ్గర పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు శాతబడితో మంచిగా అయిన వాళ్ళు తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 విశ్వాసులు ఇక్కడ ఒక 150 దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే, సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా ఏ విషయంలో భయం లేకుండా ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్నా. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు. పెద్ద పెద్ద పాస్టర్లు కానీ మందిరాలు ఉన్న వాళ్ళు కానీ ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చెప్తావు, నువ్వేం ప్రార్థన చెప్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, అవును బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే, ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా అట్లా అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీద ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకుని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయం అయిన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలుతో నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను విలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెలలాగు రెండు నెలలాగు ఇట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు విల్లిపని, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కలనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో, మనం ప్రార్థన ఏకీభవించిన అతను అని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు, హృదయంలో ఉన్నాడు, అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసుడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను ఆనంద్ వ్యక్తి. చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే ఆయన ఏమన్నాడంటే నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకు లేదని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా నువ్వు, అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటారంటే దుబాయ్లో మనకేం తెలియదు కదన్న, మనం ఎక్కడికన్నా వెళ్తాం. నేను అడిగిన ఆనందని మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించింది. నేనన్నా కదా ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయిన. ఈయన తీసుకొని ఇంకొక అతను ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలా లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఎవాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతా, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అదనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయిన. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైళ్ళకి పంపించినని బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడ ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నారు రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ అయినా గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్లు ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటే వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్ ఆ కళ్ళుకు ఆ యజమాని దానికి ఓనర్ ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా తీసుకుపో, నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొని అయినా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడున్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షాప్ వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులు ఒక 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.